ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 12వ తారీఖు, ఆదివారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 6:05. మీరు వింటున్నారు అర్చన. అర్చన కార్యక్రమంలో భాగంగా క్షేత్రదర్శిని వింటారు.

చేసుకుంటే మరికొన్ని తమ నిర్మాణ సౌందర్యంతో మంత్రముగ్ధులు చేస్తాయి. గోవా రాజధాని పనాజీ నగరంలోని కొండపై తెల్లని మేఘంలా మెరిసిపోతూ విశాలమైన జిగ్జాగ్ మెట్లతో భక్తులను ఆహ్వానిస్తూ శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న మందిరం కూడా అలాంటిది. సౌందర్యంతో చరిత్రతో ఆకట్టుకుంటుంది. మరి ఈ మందిరం గురించి తెలుసుకునే ముందు నాదొక ప్రశ్న. ఈ మందిరం పేరు తెలిస్తే 0402324082 నెంబర్కి సమాధానం పంపించండి. ఆల్రెడీ నేను క్లూ కూడా ఇచ్చేశాను, తెల్లని మందిరం, జిగ్జాగ్ మెట్లు, పనాజీ నగరం అని. మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు కనుక ఈ చర్చ్ పేరు తెలిస్తే 0402324082 నెంబర్కి వాట్సాప్ సందేశాన్ని పంపించండి.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన ప్రార్థనా మందిరాలున్నాయి. వాటిలో కొన్ని తమ చరిత్రతో ఆకట్టు

ఎస్, మనం ఏ చర్చ్ గురించి మాట్లాడుకుంటున్నాం అని నేను క్వశ్చన్ అడిగాను కదా, అప్పుడే మనకు ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. కనెక్షన్ చర్చ్ అంటారు, ఇది పనాజీ చర్చ్ అని కూడా అంటారు అని మధుకర్ నందిపేట నిజామాబాద్ జిల్లా నుంచి మనకి అయితే ఆన్సర్ పంపించారు. ఎస్, మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం అవర్ లేడీ ఆఫ్ ద ఇమాక్యులేట్ కన్సెప్షన్ చర్చ్ గురించి. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ నావికులు అరేబియా సముద్రం మీదుగా భారతదేశానికి ప్రయాణించేవారు. ఆ కాలంలో సముద్ర ప్రయాణం అంటే ప్రాణాలతో చెలగటమే. భీకర తుఫాన్లు, పెద్ద పెద్ద అలలు, దిశ తెలియని రాత్రులు, ఇలాంటి ప్రమాదాల మధ్య వారు దేవమాత మరియమ్మను ప్రార్థిస్తూ ప్రయాణించేవారు. అలా ప్రార్థిస్తూ క్షేమంగా గోవా తీరానికి చేరుకుని కృతజ్ఞతగా 1541లో చిన్న ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. అదే ఈ మహాచర్చికి నాంది. తర్వాత పనాజీ నగరం అభివృద్ధి చెందింది, భక్తుల సంఖ్య పెరిగింది. అప్పుడు స్థలం సరిపోక 1619వ సంవత్సరంలో ఆ చర్చిని తిరిగి నిర్మించారు. ఆ చర్చి గురించే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. మనం మాట్లాడుకుంటున్నాం అవర్ లేడీ ఆఫ్ ద ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ చర్చ్ గురించి. అసలు ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ అనే పేరుకు అర్థం ఏమిటి? ఏమిటి అంటే పాపరహిత గర్భధారణ అని. క్యాథలిక్ విశ్వాసం ప్రకారం పవిత్ర కన్య మరియమ్మ పాపమనే మలినం లేకుండా దేవుని ప్రత్యేక కృపతో జన్మించింది అని వారు విశ్వసిస్తారు. లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారే ఆమె గర్భాన జన్మించారు అంటే ఆవిడ ఎంత పవిత్రమైనదైతే ఆవిడని ఎంచుకుంటారు దేవుడు అని క్యాథలిక్స్ మరియమ్మని చాలా పవిత్రంగా ఎంచి గొప్పగా పూజిస్తారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా క్షేత్రదర్శిని వింటున్నారు మీ రోజుతో. బయట సాదాసీదాగా కనిపించే ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ చర్చ్ లోపల మంచి ఆధ్యాత్మిక వాతావరణం కలిగి ఉంటుంది. పోర్చుగీస్ బరోక్ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ చర్చి సరళతలోనే అద్భుతమైన అందాన్ని చూపిస్తుంది. మధ్యలో ఎత్తైన గంట గోపురం, రెండు వైపులా సమతూకంగా నిలిచిన టవర్లు, తెల్లటి గోడలపై పడే సూర్యకిరణాలు, సాయంత్రం వెలుగులో మెరిసే దివ్య రూపం. చర్చి లోపల అడుగుపెట్టగానే ప్రశాంతత మనసుని ఆవరిస్తుంది. మధ్యలో పవిత్ర కన్య మరియమ్మకు అంకితమైన ప్రధాన బలిపీఠం, దాని చుట్టూ బంగారు అలంకరణలు, సాంప్రదాయ శిల్పకళ అందంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుని దేవుణ్ణి ప్రార్థించి తమ అర్పణలను అర్పించి వెళతారు.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. ఇమ్మాకులేట్ కన్సెప్షన్ చర్చ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు చెప్తాను. గోవాకి సంబంధించిన పోస్ట్ కార్డులు, పర్యాటక ప్రకటనల్లో ఈ చర్చి తరచుగా కనిపిస్తుంది. అలాగే అనేక చిత్ర నిర్మాణాల్లో ఫోటోషూట్లు ఈ చర్చి నేపథ్యంగా చిత్రీకరించబడ్డాయి. కొండపై నుంచి పనాజీ నగరం, మండోవి నది పరిసరాలను, అందాలను వీక్షించవచ్చు. అసలు ఆ అందం చూడడానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవు.

ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ చర్చ్ గురించి వివరిస్తుంటే ఆ చర్చ్ని సందర్శించాలి అన్న కోరిక మీకు కూడా కలుగుతుంది కదా. ఎస్, అవర్

లేడీ ఆఫ్ ద ఇమాక్యులేట్ కన్సెప్షన్ చర్చ్ని చేరుకోవాలి అంటే విమాన మార్గం అయితే మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం లేదా గోవా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ట్యాక్సీ లేదా బస్సులో పనాజీ చేరుకోవచ్చు. ఒకవేళ రైలు మార్గం గుండా వెళ్ళాలి అంటే కర్మాలి స్టేషన్లో దిగి అక్కడికి చేరుకోవాలి. అదే బస్సు మార్గం అయితే పనాజీ కడంబ బస్టాండ్ నుండి ఈ చర్చ్ కేవలం కొన్ని నిమిషాల దూరంలోనే ఉంటుంది. ఈ సదుపాయాలు ఉపయోగించి మీరు ఆ చర్చ్ని చేర్చుకోవచ్చు.

గోవాలోని అవర్ లేడీ ఆఫ్ ద ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ చర్చ్ కేవలం ఒక చర్చ్ కాదు, అది విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. చరిత్ర, కళ, నిర్మాణ సౌందర్యం, ఆధ్యాత్మికత, ఈ నాలుగింటిని ఒకే చోట కలిపిన అపూర్వ క్షేత్రం. ఆ తెల్లని మెట్లను ఎక్కుతూ చర్చి ప్రాంగణానికి చేరుకున్నప్పుడు మనం కేవలం ఒక భవనాన్ని చూడడం కాదు, శతాబ్దాల చరిత్రను, లక్షలాది ప్రార్థనలను, అనేక మంది భక్తుల విశ్వాసాన్ని స్పృశిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ప్రార్థన మనసుకు శాంతిని, విశ్వాసం జీవితానికి బలాన్ని ఇస్తుంది. ఇదండి ఈనాటి క్షేత్రదర్శిని.

0: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 7 గంటలు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు నీ వివిధ భారతి 102.8.

చాలా మందికి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ ఎలా చేయాలి ఇలా చాలా విషయాలు తెలియదు. మరి ఈ విషయానికి సంబంధించి మీకు కనుక ఏమైనా సందేహాలుంటే ఈరోజు 7:15 ప్రసారం అయ్యే ఇది మన చట్టం కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ రాజు పుప్పాల గారితో పరిచయం ఉంటుంది. తప్పక వినండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి 7:30 మీకెంతో ఇష్టమైన జనరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే 0402324085 నెంబర్కి మీకు నచ్చిన పాట వివరాలు తెలియజేస్తూ మీ

0: వివరాలను జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మరొకసారి మా నెంబర్ 0402324-0852.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరుగు పయనమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. టెన్నిస్లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల న్యూజిలాండ్ పర్యటనను ముగించుకుని భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పశుసంవర్ధక రంగాలతో సహా వివిధ రంగాల్లో 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆక్లాండ్లోని స్పార్క్ అరేనాలో జరిగిన కార్యక్రమంలో 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ది చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ ఆర్ న్యూజిలాండ్ కే రిస్తే మే యాదే భీ హై, దోస్తీ భీ హై, వాల్యూస్ భీ హై ఔర్ ఏ కమిట్మెంట్ భీ హై. భారత్ న్యూజిలాండ్ కీ యహీ వాకా ఏక్ నయీ యాత్రా పర్ నికల్నే కే లియే తయార్ హై. హమారే సామ్నే అవసరో సే భరా ఖులా సముద్ర హై, హవాయే హమారే సాథ్ హై, సమందర్ కీ విశాల్ లహరే హమారే సాథ్ హై, ఇచ్ఛా శక్తి కా నీలా ఆస్మాన్ హమారే సాథ్ హై. పానే కో కాఫీ కుచ్ హై ఔర్ మే జాన్తా హూ హమ్ సఫల్ హోంగే.
0: ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ మాట్లాడుతూ భారతదేశాన్ని నమ్మకమైన మిత్రుడిగా అభివర్ణించారు. న్యూజిలాండ్ పురోగతికి భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 1,25,00,000 మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ

0: శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60 లక్షల స్థానిక జాతుల మొక్కలను నాటనుంది. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ను పూణె, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్టు తెలిపారు. హైదరాబాద్లో నిన్న జరిగిన పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణ కాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానం మరింత బలోపేతమవుతుందన్నారు. భారత్లో వేగంగా వృద్ది చెందుతున్న ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల గురించి మంత్రి ప్రస్తావిస్తూ, దేశం ప్రస్తుతం ఏఐ యాజ్ ఏ సర్వీస్ మోడల్ను అవలంబిస్తోందని, ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. చిప్ డిజైనింగ్ రంగానికి అవసరమైన దేశీయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా 315 విశ్వవిద్యాలయాల్లో సెమీకండక్టర్ డిజైన్ టూల్స్ను ప్రవేశపెట్టినట్టు ఆయన వెల్లడించారు.
1: 3 high-speed bullet train corridors to Hyderabad to Telangana, which will totally change the landscape. If you see, from Pune to Hyderabad, from Hyderabad to Chennai, from Hyderabad to Bangalore, this will become a major game changer for entire region, and Hyderabad will become the high-speed hub. This will totally change the landscape. It will bring huge amount of development. The economies of this entire region will become fully integrated.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్టు చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించే లక్ష్యంలో భాగంగా ఐటీ పరిశ్రమలను వరంగల్, కరీంనగర్ వంటి టైర్ 2 నగరాలకు విస్తరించాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
2: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance these cities with a 5 lakh crores of this bullet trains connectivity expenditure.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ, రాబోయే 2 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఎటువంటి గణనీయమైన అల్పపీడన వ్యవస్థ లేకపోవడం వల్ల రాబోయే 6-7 రోజుల్లో వాయువ్య, మధ్య, ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా దేశంలో మొత్తం ముందస్తు ఋతుపవనాల వర్షం సాధారణం కంటే తక్కువ స్థాయికి పడిపోయిందని చెప్పారు.
3: We have given orange alert for next 2 days, and for the Assam Meghalaya it is a red alert. After 2 days, heavy rainfall activity likely to continue over these subdivisions. And if you talk about the another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsula India, Central India, West Central India. And plains of northwest India, heavy rainfall activity of about northwest India may occur over northern Punjab, northern Haryana during next 2 days, and over Uttarakhand it may occur for next 6-7 days.
0: FIFA ప్రపంచ కప్ లో భాగంగా ఫ్లోరిడాలోని మయామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. 60 ఏళ్ల క్రితం జూల్స్ రిమేట్ ట్రోఫీని కైవసం చేసుకున్న తర్వాత ఇంగ్లాండ్ ప్రపంచకప్లో సెమీఫైనల్స్కు చేరుకోవడం ఇది 3వసారి. కాగా ఇప్పటికే స్పెయిన్, ఫ్రాన్స్ జట్లు సెమీఫైనల్స్కు చేరుకున్నాయి. టెన్నిస్లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి లండన్

0: లోని సెంటర్ కోర్టులో జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్లో ఆమె చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతున్న మహిళల టెస్ట్ మ్యాచ్లో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండవ ఇన్నింగ్స్లో 154 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లాండ్ జట్టు రెండవ రోజు తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌట్ అయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఇది మన చట్టం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్. చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ రాజు పుప్పాల గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇవాల్టి ఇది మన చట్టం శీర్షికన జూలై మాసం వచ్చిందంటే శాలరీడ్ ఎంప్లాయీస్ వేతనం తీసుకునే ఏ ఉద్యోగికైనా ఉండే ఒక ఆలోచన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్. మరి ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని తాలూకు తప్పులు, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అన్న విషయాలు మనకి కూలంకషంగా వివరించడానికి ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ రాజు పుప్పాల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రాజు పుప్పాల గారు నమస్కారం అండి.
1: నమస్కారం కార్యవర్తి గారు.
0: సార్, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ అనగానే శాలరీడ్ ఎంప్లాయీస్ అందరికీ ఒక చిన్న వర్రీ ఉంటుంది, త్వరగా పని ఫినిష్ చేయాలని, గవర్నమెంట్ పెట్టిన డెడ్లైన్ లోపల అది అయిపోవాలని. అయితే ముఖ్యంగా చెప్పండి, ఎవరెవరు తప్పనిసరిగా ఐటీఆర్ దాఖలు చేయాలి?
1: సో ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు ఎవరైతే 4 లక్షలకు మించి ఆదాయం సంపాదిస్తున్నారో
0: సంవత్సరానికి
1: వారందరూ తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. సో మనం వార్తల్లో వింటూ ఉంటాము, ఇన్కమ్ ఫైనాన్స్ మినిస్టర్ స్వయంగా చెప్పారు 12 లక్షల లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ 0 అని. సో దాన్ని కొందరు అసలు 12 లక్షల వరకు ఇన్కమ్ ఉన్నా ఫైల్ చేయొద్దు అని పొరపాటు పడ్డారు. సో 4 లక్షలు దాటిన ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి, కాకపోతే వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సింది రిబేట్ ద్వారా 0 అవుతుంది.
0: సో అయితే నేను ట్యాక్సే కట్టనప్పుడు అసలు రిటర్న్స్ ఎందుకు ఫైల్ చేయాలనేది సగటు మనిషిగా వచ్చే ప్రశ్న. మరి ఎందుకు ట్యాక్స్ కట్టనప్పుడు కూడా రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉందంటారు?
1: ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది మన ఆదాయానికి ఒక నమూనా పత్రం. సో మన ఉద్యోగం చేసే కంపెనీ ఇచ్చే ఫామ్ 16 ఇవి మన ఇన్కమ్ డిక్లేర్ చేస్తుంది. బట్ ప్రభుత్వ రికార్డుల్లో మన ఆదాయాన్ని రికార్డ్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ ఒక నమూనా పత్రం. సో కంపల్సరీగా మనం 12 లక్షల లోపు ఉన్న ఫైల్ చేసుకోవాలి.
0: అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ ఏంటి?
1: ఉద్యోగస్తులకు జూలై 31 ఐటీఆర్ 1 ఐటీ

0: టిఆర్ టూ అంటాము. ఐటీఆర్ వన్ ఉద్యోగస్తులు, అదర్ సోర్స్ ఇతరత్ర సోర్సుల నుండి వచ్చే ఇన్కమ్ ఉన్నవాళ్ళు ఐటీఆర్ వన్ ఫైల్ చేస్తారు. సో వారికి 31 జూలై. చిన్న వ్యాపారస్తులు, ప్రొఫెషనల్స్, సర్వీస్ ప్రొవైడ్ చేసేవారు ఎవరైతే ఐటీఆర్ 3-4 ఫైల్ చేస్తారో వారికి 31 ఆగస్ట్ డ్యూ డేట్.
1: ఈ ఐటీఆర్ 1, 2, 3, 4 తేడాలు మరొకసారి చెప్తారా?
0: ఐటీఆర్ 1 ఇండివిజువల్స్, హెచ్యుఎఫ్స్ అని ఉంటుంది, ఉమ్మడి హిందూ ఉమ్మడి కుటుంబం, వాళ్ళు ఈ ఐటీఆర్ 1 ఫైల్ చేసుకోవాలి. ఐటీఆర్ 2 ఎవరైతే ప్రవాసీ భారతీయులు ఉంటారో వాళ్ళు ఫైల్ చేసుకోవాలి, ఎన్ఆర్ఐస్. ఐటీఆర్ 3 and 4 ఎవరైతే బిజినెస్, చిన్న సన్నకారు బిజినెస్ చేస్తారో, ఆడిట్ ఎవరికైతే అవసరం లేదో వారికి ఐటీఆర్ 3 and 4 ఫైల్ చేస్తారు.
1: ఈ ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఏ పత్రాలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, అది ఫామ్ 16 అంటారు, 26 AS అంటారు, AIS, TAS అని, వీటి గురించి వివరిస్తారా?
0: ఉద్యోగస్తులకు వాళ్ళ ఉద్యోగం చేసే కంపెనీ కానీ ఎంప్లాయర్ ఫామ్ 16A, 16B రెండు ఇస్తారు. ఫామ్ 16లో వారి యొక్క జీతభత్యాలు అన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి. ఫామ్ 16B లో ప్రతి ఒక్క సమ్మరీ, ఏ సోర్సెస్ నుంచి ఎన్ని ఉన్నాయో, మన ఎంప్లాయీ డిక్లేర్ చేసిన పర్టికులర్స్ బట్టి ఫామ్ 16B ఇస్తారు. సో ఇది ఒక ప్రామాణికం. మన ఈ సంవత్సరంలో 25-26 సంవత్సరం ఏప్రిల్ నుండి మార్చ్ వరకు ఏదైతే ఆదాయం ఉందో అదంతా ఇందులో పొందుపరిచి ఎంప్లాయర్ మనకిస్తారు. అలాగే మన AIS, TIS అనేవి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మన పాన్ ద్వారా ఎవరైతే రిపోర్ట్ చేస్తారో మనకు ఆదాయాన్ని, అది ఒక దగ్గర పొందుపరిచి మనకు నిక్షిప్త రూపంలో ఇవ్వబడుతుంది. ఫామ్ 26AS లో మన వచ్చిన ఆదాయంలో TDS ఎంత డిడక్ట్ అయిన సమ్మరీ అక్కడ కనిపిస్తుంది. బ్యాంక్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్, మన ఎంప్లాయర్ చేసే ట్యాక్స్ డిడక్షన్, మన ఏదైనా పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ వాటి ద్వారా వచ్చే ఇంట్రెస్ట్, అందులో TDS ఎంత డిడక్ట్ అయింది అన్ని పొందుపరిచి నిక్షిప్తంగా ఉంటుంది.
1: అయితే భారత ప్రభుత్వం న్యూ ట్యాక్స్ రెజిమ్ తీసుకొచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం. ఈ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్కి న్యూ ట్యాక్స్ రెజిమ్కి నిజంగా ఎన్ని తేడాలున్నాయి, ఏది ఎంచుకోవడం మంచిది అని ఎలా తెలుసుకోవాలి సగటు పౌరుడు?
0: సో న్యూ ట్యాక్స్ రెజిమ్, ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్కి ఉన్న ముఖ్య తేడా ఏంటి అంటే, న్యూ ట్యాక్స్ రెజిమ్లో మనకు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి 12 లక్షల వరకు ఉంటుంది. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో ఆదాయ పన్ను మినహాయింపు 4 లక్షల వరకే ఉంటుంది. ఈ మినహాయింపులో తేడా ఎందుకుంది అంటే, న్యూ ట్యాక్స్ రెజిమ్లో మనం హోమ్ లోన్స్ కానీ, హోమ్ లోన్ ఇంట్రెస్ట్, మెడికల్ ఇన్సూరెన్స్, LIC పాలసీ, స్కూల్ ఫీజు, ఇవన్నీ డిడక్షన్స్ తీసుకోలేము. అది ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో ఈ డిడక్షన్స్ అన్నీను తీసుకోవచ్చు.
1: ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఉద్యోగిగా, నా ప్రొఫైల్కి నాకు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ సూటబులా, న్యూ ట్యాక్స్ రెజిమ్ సూటబులా అని ఎలా నిర్ధారించుకోవచ్చు?
0: సో మనకి హౌసింగ్ లోన్స్, LIC ప్రీమియమ్స్, మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ ఎక్కువ మోతాదులో ఉన్నట్టయితే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ఎంచుకోవడం ముఖ్యం. ఇవేవీ లేవు, జస్ట్ శాలరీస్ వస్తుంది, మనం చిన్న చిన్న ప్రీమియమ్స్ ఏదో కట్టుకుంటున్నాం అన్నప్పుడు న్యూ ట్యాక్స్కి వెళ్ళిపోవడం ఉత్తమం.
1: అయితే ఇప్పుడు 80C సేవింగ్స్ ఏదో అంటారు, 80C సేవింగ్స్ 150,000 వరకు ఉండాలి, అలా అయితే ఎక్కువ మినహాయింపులు వచ్చే అవకాశం ఉంటుందని, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు?
0: సో 80C అనేది ఓల్డ్ రెజిమ్లోనే ప్రస్తుతం అందరికీ వెసులుబాటు ఉంది, న్యూ రెజిమ్లో లేదు. 80C లో LIC ప్రీమియమ్స్ ఇవన్నీ అందులో డిడక్షన్ తీసుకోవచ్చు. సో మనం 4 లక్షల ప్రీమియం కట్టినట్టు అయినా 150,000 డిడక్షన్ వస్తుంది. సో దాని మోతాదులో మనం ప్రీమియంని ప్లాన్ చేసుకోవాలి.
1: అయితే ఇప్పుడు ఇందాక చెప్తున్నప్పుడు అన్నారు, వేతన ఉద్యోగులు, స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయిడ్, అలాగే ప్రొఫెషనల్స్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్, చిన్న వ్యాపారులు, అయితే వీరికి వారికి ఫామ్స్లో తేడా ఉన్నట్టే ఫైలింగ్ అప్పుడు కూడా ఏ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది వారు?
0: చిన్న వ్యాపారులకు ఎంప్లాయర్ ఇచ్చినట్టు ఫామ్ 16 అది ఏమీ ఉండదు. వాళ్ళు GST రిజిస్ట్రేషన్ అయ్యేట్టు ఉంటే GST రిటర్న్స్లో వాళ్ళ సంవత్సరం ఎంతైతే వ్యాపారం చేస్తారో దాన్ని డిక్లేర్ చేస్తూ 8% డిక్లేర్ చేయొచ్చు ఇన్కమ్. ఇంకో వెసులుబాటు ఏముందంటే 6% కూడా డిక్లేర్ చేయొచ్చు. వాళ్ళ రిసీట్స్ అన్ని బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా రిసీవ్ చేసుకుంటే,
1: అంటే ఎవరికైతే వారి లాభం ఆన్లైన్ ట్రాన్సాక్షన్గా డిజిటల్ రూపంలో వస్తే 6% వరకు పెట్టచ్చు.
0: అమ్మకాల విలువ,
1: సేల్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ. ఓకే, మరి 6%కి 8%కి తేడా ఉంది కదా, మరి నేను 6%కే పోవాలి, 8%కి పోవచ్చు, లేదా 6%కి పోవచ్చు అని ఎలా డిసైడ్ అవ్వాలి?
0: వ్యాపారంలో అందరూ

0: దానికి జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళ జిఎస్టీ రిటర్న్లో వచ్చిన వాల్యూ, బ్యాంక్ స్టేట్మెంట్లో రికార్డ్ అయిన వాల్యూ సరిపోవాలి లేదా బ్యాంక్ స్టేట్మెంట్లో ఎక్కువ ఉండాలి.
1: అంటే యాజ్ ఇట్ ఈస్గా బ్యాంక్ స్టేట్మెంట్లో వచ్చింది అయితే 6% వెళ్ళొచ్చు.
0: ఎస్.
1: ఓకే, ఇంకా అది కాకుండా అదనంగా క్యాష్ రూపేణా వచ్చి,
0: క్యాష్ రూపేణా వచ్చి బ్యాంక్లో క్రెడిట్స్ తక్కువ ఉండి జిఎస్టీ రిటర్న్స్లో సేల్స్ అమ్మకాల విలువ ఎక్కువ ఉన్నట్టయితే, సో 100% క్యాష్లో రానట్టు భావించి 8% వెళ్ళాల్సింది.
1: అచ్చా, అంటే వారు 6%, వీరు 8% వెళ్ళొచ్చు అంటున్నారు.
0: 8% డిక్లేర్ చేయాలి.
1: ఓకే ఓకే.
0: సో ఇలాంటి వ్యాపారస్తులు వాళ్ళ ఐటీఆర్ని ఒక ప్రొఫెషనల్ ద్వారా ఫైల్ చేయడం ఉత్తమం.
1: ఆహా, అంటే ఇండివిజువల్గా వారికి వారే ఫైల్ చేయడం కాకుండా ఒక ప్రొఫెషనల్ చార్టర్డ్ అకౌంటెంట్ కానీ ఎవరైనా తెలిసిన వారి ద్వారా ఫైల్ చేయడం ఉత్తమం అంటే బాగుంది. ఇప్పుడు ఎవరైతే వేతన ఉద్యోగులు తనకు తాను స్వయంగా ఐటీఆర్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు, ఫైల్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఏదైనా అనుమానం వస్తే ముందుకెళ్ళడానికి ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయి? ఎక్కడైనా నేర్చుకొని కాల్ సెంటర్లా కానీ గవర్నమెంట్ తరఫున ఏదైనా నేర్చుకొని వెళ్ళడానికి ప్రొవిజన్ ఉందా?
0: సో వేతన ఉద్యోగస్తులు వారికి ఇతరత్ర సోర్సుల్లో బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఆ లోకగా ఫైల్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరికైతే క్యాపిటల్ గెయిన్స్ లాంటివి అలాంటివి షేర్ సేల్స్ చేసినప్పుడు వచ్చే ఇన్కమ్ ప్రాఫిట్స్ ఉన్నట్టయితే అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఫైల్ చేయడం. దీనికి ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళడమే ఉత్తమం.
1: అయితే మీరు అన్నారు రాజుగారు, ఇప్పుడు వేతన ఉద్యోగులు ఎవరికైతే కేవలం వాళ్ళ వేతనం శాలరీ మాత్రమే కాకుండా బ్యాంక్ ద్వారా లభించే వడ్డీ కానీ, వారి ఇతరత్ర ఆస్తుల వల్ల ఇంటి అద్దెలు కానీ, షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రకటించడం విషయంలో వాళ్ళు తప్పులు చేయకుండా ఉండడం కోసం ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళడం ఉత్తమం. అయితే ఏదైనా తెలిసి తెలియని జ్ఞానంతో తప్పు చేసిన వారు ఎలా సరిదిద్దుకోవచ్చు?
0: తప్పు చేసిన వారికి ఒక 4 మాసాల గడువు ఉంటుంది రివైజ్ రిటర్న్, రెక్టిఫై చేసి రివైజ్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు డిసెంబర్ 31 వరకు.
1: అచ్చా, ఈ సంవత్సరం జూలై 31 లోపు ఫైల్ చేసిన తర్వాత మనం తప్పు చేసుకున్నామని తెలుసుకుంటే మళ్ళీ డిసెంబర్ 31 లోపు చేసుకోవచ్చు. అయితే నాకు ఇప్పుడు తెలియలేదు, పోయిన సంవత్సరం కానీ దానికి ముందు కానీ ఫైల్ చేసిన దాంట్లో నేను తప్పు చేశానని ఇప్పుడు తెలుసుకుంటే దాన్ని ఏమైనా మార్చుకునే అవకాశం ఉందా?
0: సో దీనికి ఒక వెసులుబాటు ఉంది. అప్డేటెడ్ రిటర్న్ అని ఒక కొత్త స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ అప్డేటెడ్ రిటర్న్లో మనం ఆదాయాన్ని పెంచి చూపించవచ్చు కానీ తగ్గించి చూపించరాదు. మీకు ఆదాయం 10 లక్షలు డిక్లేర్ చేశారు, బట్ మీ ఆదాయం 20 లక్షలు ఉండింది. సో అది మీకు ఫైల్ చేసిన తర్వాత వన్ ఇయర్కు అలా తెలిసింది. అప్పుడు మీరు అది రికార్డ్ చేసుకుని మీ ఫైనాన్షియల్ రికార్డ్స్ క్లీన్గా ఉంచుకోవడానికి మీరు ఫైల్ చేసి ట్యాక్స్ పే చేసి రివైజ్ రిటర్న్ డేట్ అయిన తర్వాత ఫైల్ చేయాల్సింది అప్డేటెడ్ రిటర్న్.
1: అయితే కామన్గా భారతదేశం అంతటా జూలై మాసంలోనే ఐటీఆర్ ఫైలింగ్ జరుగుతుంది కాబట్టి మీ దృష్టికి వచ్చి ఎక్కువగా ప్రజలు చేసే పొరపాట్లు ఏంటి, వాటిని ఎలా నివారించవచ్చు ఐటీఆర్ ఫైలింగ్ విషయంలో?
0: ఐటీఆర్ ఫైలింగ్ విషయంలో ఫామ్ 16 ఎవరైతే ఎంప్లాయర్ ఇస్తారో దానితో పాటు ఏఐఎస్ టీఐఎస్ స్టేట్మెంట్స్ చూసుకొని అందులో వేరే ఇతరత్ర ఇన్కమ్స్ ఏవి రిపోర్ట్ అయ్యాయి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్లో వచ్చే వడ్డీ మనం ట్రాక్ చేయలేము, సో అది ఏఐఎస్ రిపోర్ట్స్లో వస్తుంది. సో ఆ ఏఐఎస్ టీఐఎస్ నుండి మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో భర్తీ చేసి రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా మనం షేర్ సేల్ చేసాం అది కూడా మనకి డీమ్యాట్ స్టేట్మెంట్స్ అన్నీ వస్తాయి, వాటిని కూడా రిటర్న్లో కన్సిడర్ చేసి ఫైల్ చేయాలి. చాలామంది డ్యూ డేట్ చివరిలో ఫైల్ చేయడం వల్ల ఇవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ జీతం ఒకటి బ్యాంక్ ఇంట్రెస్ట్ చూపించి ఫైల్ చేసేస్తారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ఆదాయాన్ని రికార్డ్ చేసి ఫైల్ చేయడం ఉత్తమం.
1: అయితే నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత నా ప్రొఫైల్ని బట్టి అది ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ కానీ న్యూ ట్యాక్స్ రెజిమ్ కానీ సెలెక్ట్ చేసుకొని మొత్తానికి విజయవంతంగా అన్ని వివరాలు ఇచ్చి నేను ఫైల్ చేశాను, రీఫండ్ రావాల్సి ఉంది కానీ నాకు రాలేదు, అప్పుడు ఏంటి? నేను రీఫండ్ కోసం మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదించొచ్చా? లేట్ అయిందని కానీ ఇంకా రాలేదని కానీ ఎక్కడైనా తేడా ఉంటే నాకు డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉందా?
0: ప్రస్తుతానికి రీఫండ్లో ఏదైనా పొరపాట్లు ఉంటే డిసెంబర్ లోపు మనకు కమ్యూనికేట్ చేస్తారు. ఒకవేళ కమ్యూనికేట్ ఏమి చేయలేదు అంటే రిటర్న్ అన్ని రకాలుగా బాగుంది, బట్ రిఫండ్ డిపార్ట్మెంట్ సిస్టమ్ ప్రాసెసింగ్ ప్రకారం సిపిసి బెంగళూరులో చేస్తారు. సో దాంట్లో ఎవరి ప్రమేయం ఉండదు, సిస్టమ్ తానంత తానే చేస్తుంది, మనం ఎటువంటి ఫాలోఅప్ చేయాల్సిన అవసరం లేదు.
1: అయితే ఈ ఐటీఆర్ ఫైలింగ్లో భాగంగా చాలామంది ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత చివరి స్టెప్ లాస్ట్ స్టెప్ అయిన ఈ వెరిఫికేషన్ని చేయడం లేదని, అది కూడా ఇంపార్టెంట్ అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పడం విన్నాము. ఈ వెరిఫికేషన్ ఎందుకు అవసరం, దాని ప్రాముఖ్యత ఏంటి?
0: సో ప్రభుత్వం ఈ వెరిఫికేషన్ సిస్టమ్ అనేది కొంచెం సడలించింది. ఇంతకుముందు మనం 31 జూలై లోపు రిటర్న్ ఫైల్ చేస్తే ఈ వెరిఫికేషన్

0: షన్ కూడా 31 జూలై లోపు చేయాల్సి ఉండింది. ప్రస్తుతం మనం ఈ ఫైల్ 31 జూలై లోపు చేసిన తర్వాత వితిన్ 20 డేస్లో మనం ఈ వెరిఫై చేస్తే రిటర్న్ వితిన్ డేట్లో ఫైల్ చేసినట్టుగా పరిగణిస్తున్నారు. సో ఈ వెరిఫికేషన్ అనేది చాలా ముఖ్యం. అది చేయనట్టయితే మన రిటర్న్ ఫైల్ చేయని ఇన్కంప్లీట్గా ఉన్నట్టే.
1: రాజుగారు, చివరగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్లో శ్రోతలకి మీరిచ్చే సందేశం ఏంటి?
0: శ్రోతలు చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా 5 రోజుల ముందే రిటర్న్ ఫైల్ చేసుకుంటే ఉత్తమం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ లిటరసీ పరంగా రిటర్న్ ఫైలింగ్స్ అనేది చాలా పెరిగిపోయాయి. 8 కోట్ల పైపెచ్చు రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. సో అందరూ చివరి వారంలో ఫైల్ చేస్తారు కాబట్టి సర్వర్స్ పైన లోడ్ ఎక్కువయ్యి మన ఫైలింగ్ డీలే అయ్యి డెడ్లైన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఉత్తమం ఏంటంటే వారం ముందు ఫైల్ చేసుకోవడం ఉత్తమం, చివరి రోజుల వరకు వెయిట్ చేయకుండా.
1: డెడ్లైన్ మిస్ అయితే
0: 5,000 పెనల్టీ ఉంటుంది. ఎవరి ఇన్కమ్ అయితే 5 లాక్స్ అబోవ్ ఉంటుందో లోపు, 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి 1,000 రూపీస్ పెనల్టీ ఉంటుంది. ఈ పెనల్టీ 31 డిసెంబర్ వరకు పెనల్టీ కట్టి బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు.
1: ఓకే, చాలా బాగుంది రాజుగారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ గురించి శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.

మీరింతవరకు ఇది మన చట్టం శీర్షికన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ అనే అంశం గురించి చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ రాజు పుప్పాల గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

ఈరోజు జనరంజని కార్యక్రమంలో మొదటి పాటని కోరిన శ్రోతలు, ఈరోజు ఎస్ జానకి గారిని గుర్తు చేసుకుంటూ బాలమిత్రుల కథ చిత్రం నుంచి గున్నమామిడి అనే పాటని వినిపించండి అంటున్నారు మణికొండ నుండి జయ, ఇందు, నరేష్. అలాగే ఇదే పాటని కోరుతున్నారు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్న తుమ్మలగూడ గ్రామం నుండి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య. ఇదే పాటను వినిపిస్తున్నాం నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులైనటువంటి శ్రీరామ, హనుమాన్ల, వసంత, హరీష్, అరుణ్, అజయ్ మరియు వారి కుటుంబ సభ్యుల కోసం. ఇప్పుడు మీరు వినబోతున్నారు బాలమిత్రుల కథా చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యానికి సత్యం సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే 0402324085 నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు, గుడ్ మార్నింగ్ జనరంజని, చిత్రం మౌన పోరాటం, పాట ఏ బాపు నేర్పనిది. ప్రముఖ గాయని, దక్షిణాది గానకోకిలుగా పిలువబడే ఎస్ జానకి గారు నిన్న కాలం చేశారని తెలిసినాక బాధేసింది. చిన్న పిల్లల గొంతు నుండి వృద్ధుల వరకు, ఇంకా పక్షుల కూతుల వంటి శబ్దాలనైనా అలవోకగా తన గళంతో పలకడం, ఆమెకు మరెవరూ సాటిరారు అనే విధంగా చేయడం ఆమెకు ఉన్న ప్రత్యేకత. బాలు ఇళయరాజా గారుల కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ మనకందించారు. జానకమ్మ గారు భౌతికంగా మన మధ్యన దూరమైన, ఆమె ఆలపించిన అపురూప గీతాల రూపంలో మా గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు అంటున్నారు కరీంనగర్ జిల్లా అమ్మను గుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్. అలాగే గుడ్ మార్నింగ్ మేడం ప్రముఖ నేపథ్య గాయని జానకమ్మ గారు చనిపోయారన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాము. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మౌన పోరాటం చిత్రం నుంచి ఇది ఏ బాపు నేర్పని సత్యాగ్రహం అనే పాటను వినిపించండి అంటున్నారు నార్కెట్పల్లి మండలం నుండి, నెమోని గ్రామం నుండి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. వీరి కోసం మౌన పోరాటం చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించిన పాట వేటూరి, సాహిత్యానికి ఎస్ జానకి సంగీతం.

0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 0403 24 08 582 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాటని మేము వినిపిస్తాము.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో తర్వాత పాటని కోరుతున్న వారు గుడ్ మార్నింగ్ జనరంజని, శుభోదయం. చిత్రం సుఖదుఖాలు, పాట ఇది మల్లెల వేలయ్యని. కోరిన శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, బండి శివాజీ, చంద్రకళ, జోగ నర్సయ్య, పద్మ, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక. ఇదే పాటని ప్రసారం చేస్తున్నాం. లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి, శంకరమ్మ కోసం. వీరు అంబర్పేట వాస్తవ్యులు. అలాగే ఇదే పాటను వినిపిస్తున్నాం పార్సిగుట్ట హైదరాబాద్ నుంచి ఏకనాథం గారు, అలాగే మంగ రాకేష్ రాజేశ్వరి కోసం. రవికుమార్ వడ్లమాని అల్మాస్ గూడ నుంచి కూడా మాకు ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. వీరి కోసం ఈ పాట.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగ చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: మీరు వింటున్నారు జనరంజని, మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి వివిధ భారతిలు. నేను మీ రోజీ. సమయం 7:51. తరువాత పాటని కోరుతున్న శ్రోతలు, మరో చరిత్ర చిత్రం నుండి 16 ఏళ్లకు అనే పాటను వినిపించమంటున్నారు. వరంగల్ కాశీబుగ్గ నుండి లక్ష్మణ్ రావు అడుప, భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్విక, శ్రీ, హర్ష, తేజ, మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. తరుణిక, అంజమ్మ, సరిత, గోకుల్, అర్జున్ మారేడ్పల్లి నుండి. మేడ్చల్ డిస్టిక్ నుంచి నరసింహమూర్తి, రేవతి, అభిరామ్, నిత్యాంజలి కూడా మాకోసం ఏదైనా పాటను వినిపించండి అని అంటున్నారు. జానకమ్మ పాడిన పాటని. మరో చరిత్ర చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించిన పాట, ఆత్రేయ సాహిత్యానికి ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. తర్వాత పాటని కోరిన శ్రోతలు సప్తపది చిత్రం నుంచి గోవుల్లు తెలనా అనే పాటను వినిపించమంటున్నారు గోకిర్ ఫ్యామిలీ.

ఆకాశవాణి వివిధ భారతి సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 8:15. ఇప్పుడు జనరంజని శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలకు శుభోదయం. ఈ ఉదయం హాయైన పాటలతో మెరిసిపోవాలి, ఉత్సాహంతో ఉరకలేయాలి. ఇష్టమైన పాటలు, తీయని మాటలు కలిసిన ఈ సందడి, ఇది మన జనరంజని.
1: హలో,
0: గుడ్ మార్నింగ్. జనరంజని కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: సండూర్ నుంచి వాణి.
0: వాణి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం అండి.
0: సో వాణి గారు చెప్పండి, ఏ పాట కోరుకుంటారు జనరంజన్ లో?
1: ఒక్కడు సినిమా నుంచి చెప్పవే చిరుగాలి.
0: తప్పకుండా ప్లే చేస్తామండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, వివిధ భారతి.
0: జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నమస్తే సార్, మేము వనస్థలిపురం సాయినగర్ అండి, దొర్నాల బాలరాజు మాట్లాడుతున్నారు.
0: బాలరాజ్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఎలా ఉన్నారు సార్ మీరు?
0: మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి. సో బాలరాజ్ గారు చెప్పండి, ఏ పాట వింటారు జనరంజన్ లో?
1: మాకు లక్ష్మీ సినిమా సార్, వెంకటేష్ నయనతార అని వింటారు, అందులో నుంచి మాకు లక్ష్మీ బావ సాంగ్.
0: ఓకే, తప్పకుండా మీరు కోరుకున్న పాటను ప్లే చేస్తామండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: శుభోదయం జనరంజన్.
1: గుడ్ మార్నింగ్ శుభోదయం జనరంజనికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
0: నేను నిజామాబాద్ రాజ్ అండి.
1: రాజ్ గారు ఎలా ఉన్నారు?
0: బాగున్నాను సార్.
1: సో చెప్పండి రాజ్ గారు, జనరంజన్ కార్యక్రమం ఏ పాట వింటారు?
0: జనరంజన్ లో ఈ రోజు గ్యాంగ్ లీడర్ నుంచి పాడేయండి వాన పాడు.
1: తప్పకుండా ప్లే చేస్తామండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో, గుడ్ మార్నింగ్. జనరంజన కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను నాగనాథ్ గుప్తా, నిజామాబాద్ సార్.
0: నాగనాథ్ గుప్తా గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్.
0: సో చెప్పండి, ఈరోజు ఏ పాట వింటారు జనరంజన్ లో?
1: కొమ్మలో కూసింది ఓ కవిల అని పాట ఉంటారు సార్, వేయండి సార్.
0: ఓకే, మీరు కోరుకున్న పాటను తప్పకుండా ప్లే చేస్తామండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

ఈ ఉదయం పాటలతో ఎంతో హాయిగా గడిచింది. ప్రతి స్వరం ఒక తీయని జ్ఞాపకం. అందరూ ఇష్టపడే మన జనరంజని. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. సమయం 8:38. నేను మీ రోజీ. తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు 16 ఏళ్ల వయసు చిత్రం నుంచి సిరిమల్లెపువ్వ అనే పాటను వినిపించండి అంటున్నారు వసుంధర ముసరాంబాగ్ నుండి. ఇదే పాటను వినిపిస్తున్నాం.

రోజీతో మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో తర్వాత పాటని కోరిన శ్రోతలు నమస్తే, శుభోదయం. రాత్రి స్వర్గస్థులైన లెజెండరీ సింగర్ రఘు ఎస్ జానకి గారికి నివాళిగా రఘువరన్ బీటెక్ చిత్రంలో జానకి గారు దీపు ఆలపించిన, అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీత సారథ్యంలో రామ జోగయ్య శాస్త్రి గారి సాహిత్యం అందించినటువంటి పాటని వినిపించండి అంటున్నారు ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ వీరందరి కోసం ఈ పాట. అలాగే శుభోదయం జనరంజన్లో మాకేదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు బిఎన్ రెడ్డి కాలనీ నుండి చైతన్య నగర్ నుండి జగన్నాథ్ గారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద, ఆయిషా కూడా మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు. వీరికోసం ఈ పాట.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో

0: అప్పుడు సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: జనరంజనిలో తర్వాతి పాట అభినందన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన పాట. ఆత్రేయ సాహిత్యానికి ఇళయరాజా సంగీతం. కోరిన శ్రోతలు గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రామ్చరణ్. అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్. భూదాన్ పోచంపల్లి నుండి ఎలగందుల మార్కండేయ, లక్ష్మి. వీరికోసం ఈ పాట.

జనరంజని కార్యక్రమంలో చివరిగా నీరాజనం చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించిన పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి ఓపీ నయ్యర్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాధియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుండి. వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ

రెండు రోజుల గోవా అధ్యయన పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా శాసనసభ్యులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులతో కమిటీ విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తామని, ఆసుపత్రుల్లో వైద్య పరికరాల పనితీరును పర్యవేక్షించడానికి సెంట్రలైజ్డ్ డాష్బోర్డు ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ అధికారులను ఆదేశించారు. గాంధీ నెహ్రూల భావజాలాన్ని ప్రతి యువకుడు ఆదర్శంగా తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ ఫాసిస్ట్ శక్తులను ఎదుర్కొనే స్ఫూర్తిని యువతలో పెంపొందించాలన్నారు. శనివారం నాడు గాంధీభవన్లో ఏర్పాటు చేసిన జవహర్ బాల్మంచ్ రెండు రోజుల మిరాయి జాతీయ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభిస్తూ ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతిని, విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గ్రంథాలయాలు శక్తివంతమైన వేదికగా పనిచేస్తాయని హోంమంత్రి అన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన మూడవ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రత్యామ్నాయ పర్యావరణ హిత ఇంధనాలు, కాలుష్యరహిత సాంకేతికతలు అవలంబించడం ద్వారా రోడ్డు, రైలు, విమానయానం, జలమార్గ రవాణాల్లో కార్బన్ ఉద్గారాలు తగ్గించే ప్రయత్నాలపై ప్రతినిధులు చర్చించారని గడ్కరీ తెలిపారు. 5 మ్యాచ్ల T20 పురుషుల సిరీస్లో భాగంగా సౌతాంప్టన్లో జరిగిన 5వది చివరి T20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 56 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 10:04. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే 0402324085252 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ దానితో పాటు మీ పేరును కూడా జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాటని మేము వినిపిస్తాం. ఈరోజు మనం వింటున్నాం 2020 నుండి 2025 సంవత్సరం మధ్యకాలంలో విడుదలైనటువంటి సినిమాల నుండి ఎవర్ గ్రీన్ హిట్స్. ఆ మధ్యకాలంలో విడుదలైన సినిమా పాటలు మీరు వినాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా. 0402324085252 అనే నెంబర్కి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

లక్ష్మీ ప్రియాంక సాహిత్యానికి రాజా సంగీతం అందించారు. కోరినవారు వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ, జిందం నరహరి, లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, జిందం ఉదయ్ కురన్, అంగూర్ ఉదయరేఖ, అంగూర్ భాను, రియాన్ష్, హన్మహిత్ వారి కుటుంబ సభ్యులు. వీరి కోసం ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటని కోరిన వారు చిత్రం ఉపినా నుంచి నీ కన్ను నీలి సముద్రం అనే పాటను వినిపించండి అంటున్నారు. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి రవి, రాజు, కళ్యాణి, ఇంకా రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర వీరు కూడా ఇదే మూవీ నుండి పాట అడుగుతున్నారు. ఉపేనా చిత్రం నుంచి జావేద్ అలీ ఆలపించిన పాట శ్రీమణి. సాహిత్యానికి దేవిశ్రీప్రసాద్, సంగీతం

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఈరోజు మనం వింటున్నాం 2020 నుండి 2025 సంవత్సరం మధ్యకాలంలో వచ్చినటువంటి పాటలు. అయితే తర్వాతి పాట RRR చిత్రం నుంచి రాహుల్ సిప్లిప్గంజ్ కాలభైరవ పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి MM కీరవాణి సంగీతం. కోరిన శ్రోతలు రవళి, నాగనిర్వాణ్, నిక్షిత్, శ్రీనివాస్, స్వాతి, సుష్మా, ప్రశాంత్, గిరిజ, సాయినాథ్ ఫ్రమ్ ములకపల్లి. అలాగే నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుండి నరసింగరావు కూడా ఇదే పాటను వినిపించమని కోరుతున్నారు. మీకోసం ఈ పాట

భూమి తంతరిల్లేలా ఒంటిలోని రగతమంత రక్కలే సీయగిరేలా ఎసే రోయ్యకాయకి నాటు నాటు నాటు

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 04023240852 అనే నెంబర్కి మీ పాట వివరాలు, మీ వివరాలు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట మ్యాట్ చిత్రం నుంచి భీమ్స్ సిసిరేలియో వరం కీర్త పాడిన పాట. కసర్ల శ్యామ్ సాహిత్యానికి భీమ్స్ సిసిరేలియో సంగీతం అందించారు. కోరిన శ్రోతలు సీను రావురు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్ విమల యష్ణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామాపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, కట్ల వారి కుటుంబ సభ్యులు, వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాతి పాట దసరా చిత్రం నుంచి రామ్ మిర్యాల డి పాడిన పాట. కాసల శ్యామ్ సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు ఎడవల్లి మండలం జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సోను, సాయి. వెంకటేష్ నందిపేట నుండి, నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుండి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చంద్, ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్ భాయ్, మొహమ్మద్ యాసిన్, షేక్ సలీం. వీరి కోసం ఈ పాట.

0: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు వింటున్నారు లేటెస్ట్ హిట్స్. మీకు నచ్చిన లేటెస్ట్ హిట్ సాంగ్ వినాలి అనుకుంటే 0402324285 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ఈరోజు మనం వింటున్నాం 2020 నుండి 2025 మధ్యకాలంలో విడుదలైనటువంటి సినిమాల్లోంచి మంచి మంచి హిట్ సాంగ్స్. నెక్స్ట్ మీకోసం వచ్చేస్తుంది శ్యామ్ సింగ్ రాయ్ సినిమా నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట సిరివెన్నెల సాహిత్యం. కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ మొలకలూరు మండలం నుండి గొట్టుముకుల విలేజ్ నుండి రాజ్యం లక్ష్మి, అలాగే విష్ణు యాదవ్ సునీల్ రాజ్ ఎయిర్పోర్ట్ బేగంపేట్ నుండి కోరుతున్నారు. తర్వాత భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ నుండి ఎలుగందల పద్మశాలి సిద్ధులు శారద పూజ మనోజ్ రాజయ్య అమ్మవారి ఎల్లంకి గ్రామం జోగు ప్రవీణ్ సంధ్య అక్షయ్ గుణ వీరి కోసం శ్యామ్ సింగ్ రాయ్ మూవీ నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ రోజీతో. ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాతి పాట ఛాంపియన్ చిత్రం నుంచి రామ్ మిర్యాల ఆలపించిన పాట. కాసల శ్యామ్ సాహిత్యానికి మిక్కీ జెమేయర్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు, వలిగొండ మండలం గొల్లెపల్లి గ్రామం నుండి ఇదునీరు లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్. వరంగల్ కాశీబుగ్గ నుండి నల్లా సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్. వీరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట మంచి రోజులు వచ్చాయి చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట. కృష్ణక్రాంత్ సాహిత్యానికి అనూప్ రూబెన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు ఎంఏ వహీద్ రుమాని, డాక్టర్ మహమ్మద్ సమీర్, మహమ్మద్ ఫసీ, మహమ్మద్ జునేద్, మహమ్మద్ జుబేర్, మహమ్మద్ ముక్రమ్, మహమ్మద్ నోమాన్, మహమ్మద్ ఫారూక్, మహమ్మద్ సాకీర్, మహమ్మద్ ఫాజిల్, అలాగే పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ ఎం చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్పి ఉచ్చేగౌడ కెంపెం, వీరు కర్ణాటక రాజ్యం అలగాపురం గ్రామం నుండి కోరుతున్నారు. వీరికోసం ఈ పాట

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట పుష్ప చిత్ర నుంచి మౌనికా యాదవ్ పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా జాక్రన్పల్లి నుంచి రాజేందర్, అరుణ, రాజేశ్వర్, అపర్ణ. నిజామాబాద్ జిల్లా నుంచి నాగార నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, బుక్క భిక్షపతి వారి కుటుంబ సభ్యులు. అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి మాన్విత, సంస్కృత మహాద్యుతి గీతానగర్ నుండి కోరుతున్నారు. కల్వకుర్తి నుండి వెంకటేష్, యాదమ్మ, అఖిల వీరి కోసం ఈ పాట.

సమయం 10:51. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ మీ రోజుతో. తర్వాతి పాట 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ సునీత ఆలపించిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి అనూప్ రూబెన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు మణికొండ నుండి లతా, మల్లిక్, అరుణ, భవానీ, శేషు. సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయ్ భాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత్, వీరి కోసం ఈ పాట.

మాట భాస్కర్ భట్ల సాహిత్యానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. కోరిన శ్రోతలు హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంజ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్, వీరి కోసం ఈ పాట.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ధరణిని రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పటాన్చెరు నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతిపాదించిన రైల్వే లైన్ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అశ్విని వైష్ణవ్కు మరొక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట అధ్యకులు రామచంద్రరావుతో కలిసి ఏలేటి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. సమ్మిళిత సుస్థిర అభివృద్దికి స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన కుటుంబాలే పునాది అనే సందేశాన్ని ప్రపంచ జనాభా దినోత్సవం తెలియజేస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. తల్లి బిడ్డల శ్రేయస్సు కోసం మాతృత్వానికి సరైన సమయం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు మంత్రి తెలియజేశారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్హౌస్ నుంచి రోజు 2 TMCల నీటిని ఎత్తిపోయవచ్చని బీఆర్ఎస్ రాష్ట కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు తెలిపారు. ఆ నీటితో గోదావరి బేసిన్లోని ఎస్ఆర్ఎస్పి, లోయర్, మినీ మానేరు, మల్లన్న సాగర్, బస్వాపూర్ జలాశయాలను నింపి సాగునీటి ఇబ్బందులు తీర్చవచ్చన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి పౌర స్మృతి ముసాయిదా బిల్లును పరిశీలించేందుకు 9 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భూపారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా భూ రీసర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:05. గుర్తుకొస్తున్నాయి నిన్న మనందరినీ వదిలిపెట్టి దివి నుండి భువికెగిన స్వర సామ్రాజ్ఞి ఎస్ జానకి. ఈరోజు ఆవిడ్ని తలుచుకుంటూ ఆవిడ పాటలతోనే ఆవిడకు నివాళిగా గుర్తుకొస్తున్నాయి ప్రత్యేకం.
1: సిరిమల్లె పూవల్లె నవ్వు

0: మల్లె పువ్వల్ నవ్వు చిన్నారి పాపల్ నవ్వు నవ్వు.
1: మీరు విన్న ఆ పాట జ్యోతి చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేశారు. ఆత్రేయ గీతానికి చక్రవర్తి సంగీతం. గుర్తుకొస్తున్నాయి.

తెలుగు సినీ సంగీతానికి తన మధుర గాత్రంతో చిరస్మరణీయమైన ఎన్నో పాటలను అందించిన గాన కోకిల ఎస్ జానకి తరతరాలు సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారామె. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఎస్ జానకి పేరు ఒక చరిత్ర. తన మధురమైన గాత్రంతో లక్షలాది మంది సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్న ఆమె 5 దశాబ్దాలకు పైగా 50,000 పాటలు పాడి చిరస్థాయిగా నిలిచారు

వస్తున్నాయి. గో రెట్రో. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో ఎస్ జానకి గారి కోసం ప్రత్యేకం. ఆరేళ్ల పసిపాప నుండి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు ఎలాంటి గొంతునైనా తన గాత్రంలో పలికించిన ప్రతిభాశీలి ఎస్ జానకి. అయితే గొంతులు మార్చి పాడినప్పుడు తనకు మిమిక్రీ వచ్చేమో అనుకున్నారు సినీ ప్రపంచంలోని వారంతా. కానీ దీని వెనుక ఒక కథ ఉంది. అదేంటో మీకు తెలుసా? అది తెలుసుకునే ముందు ఆవిడ గొంతు మార్చి పాడిన పాటల్ని మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. సప్తపది చిత్రంలో మీ అందరికీ తెలుసు గోవులు తెల్లన అనే పాటలో చిన్న పిల్లగా పాడారు. అలాగే శ్రీవారి శోభనం సినిమాలో అలక పానుపు ఎక్క నేల పాటలో వృద్ధురాలిగా పాడారు. ఇంకా చెప్పాలంటే మనందరికీ తెలియని, అంటే చాలా మందికి కూడా తెలిసిండొచ్చు, ఆ విషయం ఏంటంటే 1980లో నెంజిత్త కిలత్తై అన్న తమిళ చిత్రాన్ని తెలుగులో మౌన గీతం పేరుతో డబ్ చేశారు. ఆ సినిమాలో పాప పేరు మళ్లీ నా ఊరు కొత్త ఢిల్లీ అంటూ 14 ఏళ్ల కుర్రాడిగా పాట పాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు ఎస్ జానకి. ఇలా పాడటానికి ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. గళంతో గారడీలు చేయడమే జానకమ్మ ప్రత్యేకత. అది పాటైనా సరే మాటైనా సరే ఇలా గొంతు మార్చడం వెనుక ఓ కథ ఉంది అని చెప్పుకున్నాం కదా. అదేంటంటే, ఒకసారి మద్రాసులో స్టేజ్ మీద పాటలు పాడుతున్నప్పుడు పిల్లలు బోరుగా కూర్చోవటం చూసి వారిని ఉత్సాహపరచడానికి పిల్లల్లాగా పాటలు పాడారట. అది చూసిన ఓ తమిళ నిర్మాత రసికంద పూణయ్ సినిమాలో 6 ఏళ్ల గొంతుతో కన్నా నీయెంగే అనే పాట పాడించారట. అది విన్న ఇళయరాజా ఆ పాట నచ్చేసి తన సినిమాల్లో పిల్లల స్వరాలతో పాటలు పాడించారు. అలా ఆమె గొంతులో మిమిక్రీ కూడా కనిపించింది సినీ వర్గాల్లో.

భాగం చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభ ముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది.

0: మీరు విన్న ఆ పాట శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలోనిది. ఎస్ జానకి గానం చేశారు, వేటూరి గీతానికి రమేష్ నాయుడు సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ ఆర్జీ నాగమణి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు ఆంగ్లంలో కూడా ఓ పాటని పాడి మెప్పించిన తొలి గాయని జానకమ్మ. చంద్రుడిపై మానవుడు కాలుమోపిన సందర్భంలో రూపొందించిన మ్యూజిక్ ఆల్బమ్ కి 1970 ఏప్రిల్లో మ్యాన్ హ్యాస్ సెట్ హిస్ ఫుట్ ఆన్ ద మూన్ అనే పాటని పివి శ్రీనివాస్ గారితో కలిసి పాడారు.

ఈనాటి గుర్తుకు స్థాయిలో ఎస్ జానకమ్మ గారి గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుంటున్నాం. నెమలికి సైతం నడకలు నేర్పిన గాత్రం ఆమెది. మురళికి అందని పలుకుల్ని సైతం మనకు వినిపించారు ఆవిడ గళంతో.

మీరు విన్న ఆ పాట అభిలాష చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేశారు. వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం. గుర్తుకొస్తున్నాయి.

0: పది చిత్రంలోనిది. ఎస్ జానకి గానం చేశారు, వేటూరి గీతానికి కేవి మహాదేవన్ సంగీతం. గుర్తుకొస్తున్నాయి
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

చూస్తున్నాయి వింటున్నారు, నేను మీ ఆర్జే నాగమణి. తేనెలూరే స్వరంతో సినీ సంగీత ప్రియుల హృదయాలపై చెరగని ముద్ర వేశారు స్వర సామ్రాజ్యం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ ఆర్జే నాగమణి. తేనెలూరే స్వరంతో సినీ సంగీత ప్రియుల హృదయాలపై చెరగని ముద్ర వేశారు స్వర సామ్రాజ్యపు రాణి జానకమ్మ. ఆవిడ సినీ సంగీత ప్రపంచంలోకి ఎలా అడుగుపెట్టారో తెలుసా? చిన్నప్పుడు కృష్ణుణ్ణి పూజిస్తూ అమ్మ పాడే పాటల్ని వింటూ పెరిగిన జానకి గారు సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. 3వ ఏట నుండే సంగీత కార్యక్రమాలలో పాల్గొనటం, సంగీత విద్వాంసుల దగ్గర శిష్యరికం చేయడం చేశారు. తమిళంలో తొలి అవకాశం దక్కించుకున్నప్పటికీ తెలుగులో మాత్రం ఎమ్మెల్యే చిత్రంతో తన కెరీర్ మొదలుపెట్టారు. అచ్చ తెలుగు అమ్మాయి అయిన జానకి భాషతో సంబంధం లేకుండా భావాల్ని అవలీలగా పలికించారు.

0: గుర్తుకొస్తున్నాయి.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. గాయనిగానే కాదు సంగీత దర్శకురాలిగా కూడా ఎస్ జానకి పనిచేశారు. భానుమతి, పి లీల, బి వసంత తర్వాత సంగీత దర్శకత్వం చేసిన గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్ జానకి. తనలో ఉన్న ప్రతిభను గుర్తించిన ఉషాకిరణ్ మూవీస్ వారు మౌన పోరాటం చిత్రానికి గాను సంగీత దర్శకురాలిగా ఆవిడికి అవకాశం ఇచ్చారు. అలా సంగీత దర్శకురాలిగా కూడా ఎస్ జానకి గారికి ప్రావీణ్యం ఉంది.

0: మీరు విన్న ఆ పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేశారు. వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం.
1: గుర్తుకొస్తున్నాయి.

గుర్తుకొస్తున్నాయే వింటున్నారు. ఎస్ జానకి గాత్రంలో ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి భావాన్నైనా తన స్వరంలోనే వినిపించగలగడం. ప్రేమ, ఆనందం, అమాయకత్వం, విషాదం, తల్లి ప్రేమ, భక్తితత్వం ఒక్క మాటలో చెప్పాలంటే నవరసాలని ఆ గళంలో పలికించగల దిట్ట జానకమ్మ. ప్రతి పాటకి తన గాత్ర మాధుర్యంతో ప్రాణం పోసిన గాయని ఆమె. జానకమ్మ పాడిన ఎన్నో పాటలు నేటికీ సంగీత ప్రియుల ప్లేలిస్ట్లో తప్పనిసరిగా ఉంటాయి. అందుకే ఆమె అభిమానుల గుండెల్లో దక్షిణాది గానకోకిల.

0: మీరు విన్న ఆ పాట లారీ డ్రైవర్. చిత్రంలోనిది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేశారు. జొన్నవిత్తల గీతానికి చక్రవర్తి సంగీతం.
1: గుర్తుకొస్తున్నాయి.

గుర్తుకొస్తున్నాయే వింటున్నారు. తన కెరియర్లో 4 జాతీయ పురస్కారాలు, 7 ఉత్తమ గాయని అవార్డులు, తమిళనాడు ప్రభుత్వం వారిచే ప్రతిష్టాత్మకమైన కలయమామణి, అనేక నంది అవార్డుల్ని అందుకున్న ఆవిడ ఇక సెలవు అంటూ అనంత లోకాలకి తరలిపోయినప్పటికీ ఆ గొంతు నాటికీ నేటికీ ఏనాటికీ మనకి వీణుల విందు చేస్తూనే ఉంటుంది, మన మనసుల్ని రాగరంజితం చేస్తూనే ఉంటుంది.

మీరు విన్నా ఆ పాట ఆరాధన. చిత్రంలోనిది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేశారు. ఆత్రేయ గీతానికి ఇళయరాజ సంగీతం. వేలాది పాటలతో కోట్లాది హృదయాలను తన గాత్రంతో అలరించిన జానకమ్మ గారికి మరొక్కసారి నివాళులందిస్తోంది వివిధ్ భారతి. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:05. చైతన్య స్ఫూర్తి మీరు ఇప్పుడు వింటారు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. ప్రపంచంలో ఉండే అందాలన్నీ ఆస్వాదించటం, జ్ఞానాన్ని సమాచారాన్ని కళ్లతోనే గ్రహిస్తాం. ఇంకా చెప్పాలంటే మనలో ఉన్న ప్రతి భావాన్ని మాటలతో చెప్పక్కర్లేకుండా కళ్ల ద్వారానే తెలియచేస్తాం. అలాంటి కంటికున్న ప్రాముఖ్యతను గుర్తించి 36 ఏళ్లుగా ఎంతో మందికి ఉచిత కంటి ఆపరేషన్స్ ని చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఒక డాక్టర్ గారి గురించి ఈనాటి చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి

0: ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు, నేను మీ ఆర్జే నాగమణి. వయసు మీరని పెద్దవాళ్లకే కాదు, డబ్బు లేక కంటి వైద్యానికి దూరమవుతున్న పేదవాళ్లకి చీకటిని తొలగించుకుని రంగుల లోకాన్ని చూడాలని ఆశపడే చిన్నారులకి ఆ హాస్పిటల్ అంటే ఓ నమ్మకం, అక్కడున్న డాక్టర్ అంటే ఓ ధైర్యం. లక్షల మందిలో వెలుగులు నింపిన ఆ ధైర్యం పేరే డాక్టర్ మాడేకర్ భాస్కర్. మందుల కన్నా ఓ మంచి మాటతో పేషెంట్ జబ్బుని నయం చేయొచ్చు అని నమ్మే వ్యక్తి భాస్కర్ గారు. ఆయన దగ్గరకొచ్చే పేషెంట్ల కష్టసుఖాల్ని అడిగి తెలుసుకునేవారు. ఇలా అడిగి తెలుసుకుంటున్నప్పుడే ఆయనకు ఒక విషయం తెలిసింది. అదేంటంటే, ఎంతో మంది చూపు తగ్గి వైద్య ఖర్చులకు భయపడి హాస్పిటల్ వరకు రాలేకపోతున్నారు అని. ఈ మాట ఆయన్ని ఆలోచింపచేసింది. మరి ఆ తర్వాత ఈ ఆలోచనకు ఆయన ఏం చేశారు అనేది తెలుసుకుందాం చైతన్య స్ఫూర్తిలో.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు. నేను మీ ఆర్జీ నాగమణి. డాక్టర్ భాస్కర్ గారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, పేదలకి ఉచితంగా కంటి ఆసుపత్రిని ప్రారంభించాలి అని. తన స్నేహితుడితో ఈ ఆలోచనను షేర్ చేసుకుని భాస్కర్ గారు ఎటూ లయన్స్ క్లబ్ మెంబర్ అవటం వల్ల 1988లో 50 పడకలతో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డాక్టర్ భాస్కర్ మాడేకర్ అనే ఉచిత కంటి ఆసుపత్రి సేవా ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. అది మొదలుకొని ఇప్పటి వరకు దాదాపు 9 లక్షల మందికి కంటి వైద్యాన్ని అందిస్తే, అందులో 1.5 లక్షల మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేశారు. దీనికోసం అప్పటి కలెక్టర్ గారు 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఇచ్చారంట ఈ సేవా ట్రస్ట్ కోసం. మరి ఇంకా మాట్లాడుకుందాం భాస్కర్ గారి స్ఫూర్తిదాయకమైన సేవా దృక్పథం గురించి. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. నేను మీ ఆర్జీ నాగమణి. కరీంనగర్ చుట్టుపక్కలున్న ఎన్నో ఊళ్లకి ఈ ట్రస్ట్ ద్వారా బస్సుల్ని ఏర్పాటు చేసి అవసరమైన వారిని నేరుగా హాస్పిటల్కి తీసుకొచ్చి వైద్యం చేసి అదే బస్సులో మళ్లీ వాళ్ల ఇంటికి దించేస్తారు. ఇలా వారంలో 3 రోజులు శిబిరాల్ని ఏర్పాటు చేసి కంటికి సంబంధించి ఎలాంటి సమస్య అయినా ఎంత ఖర్చైనా సరే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వైద్యం చేస్తారు. ఈ రోజుల్లో మరి ఇలా వైద్యం చేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లల కంటి సమస్యల కోసం క్యాంపస్ ని నిర్వహిస్తారు, క్యాంప్స్ ని నిర్వహిస్తారు. ఇలా 10,000కు పైగా శిబిరాలను ఏర్పాటు చేసి ఎందరికో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ భాస్కర్ గారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. కొన్ని ట్రస్టుల నుండి ఫండ్స్ తీసుకుని ఈ సేవా ట్రస్ట్ ని రన్ చేస్తున్నారు భాస్కర్ గారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి ధీటుగా లేటెస్ట్ వైద్య

పరికరాలతో కార్పొరేట్ హాస్పిటల్కి ఏమాత్రం తీసిపోని విధంగా వైద్యం చేయటమే కాదు, మళ్లీ చూడగలుగుతానా, చూపొస్తుందా, ఇలా ఎన్నో అనుమానాలతో హాస్పిటల్కి వచ్చే వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు డాక్టర్ భాస్కర్. నేత్రజ్యోతి పథకం ద్వారా పెళ్లిరోజు, పుట్టినరోజు లాంటి వేడుకలకి ఒక మంచి పని చేయాలనే ఆలోచన వస్తే డబ్బిచ్చి కూడా మనం పరోక్షంగా సాయం చేయొచ్చు. ఇలాంటి డాక్టర్స్ని చూసినప్పుడు మనసు సంతోషంతో పొంగిపోతుంది. సాటివారికి సేవ చేయాలనే సంకల్పంతో వెనకడుగు వేయకుండా నడుపుతున్న భాస్కర్ గారు ఎందరికో స్ఫూర్తిదాయకం.

ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులను ముగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. 3 దేశాల పర్యటనలో మొదటి భాగంగా మోదీ ఈ నెల 6 నుండి 8 వరకు ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఇండోనేషియా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పర్యటన 2వ భాగంలో మోదీ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు వెళ్లారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ భారత ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలో కూడా పాల్గొన్నారు. ఈ 3 దేశాల పర్యటనలో చివరిగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఈ నెల 10 నుండి 11 వరకు ఆక్లాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరిపారు. ఆక్లాండ్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ధి

0: చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ ఆర్ న్యూజిలాండ్ కే రిస్తే మే యాదే భీ హై, దోస్తీ భీ హై, వాల్యూస్ భీ హై ఔర్ ఏక్ కమిట్మెంట్ భీ హై. భారత్ న్యూజిలాండ్ కీ యహీ వాకా ఏక్ నయీ యాత్రా పర్ నికల్నే కే లియే తయార్ హై. హమారే సామ్నే అవసరో సే భరా ఖులా సముద్ర హై, హవాయే హమారే సాథ్ హై, సమందర్ కీ విశాల్ లహరే హమారే సాథ్ హై, ఇచ్ఛా శక్తి కా నీలా ఆసమాన్ హమారే సాథ్ है. पाने को काफी कुछ है और मैं जानता हूं हम सफल होंगे.
0: ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులు ముగించింది. ఈ పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, శాసనసభ్యులు, రాజ్యాంగ నిపుణులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు, మీడియాతో చర్చలు జరిపింది. మొదటి రోజున కమిటీ ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, రాజ్యాంగ నిపుణులు, రాష్ట్ర ఎన్నికల సంఘం, గోవా విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమైంది. నిన్న ముగింపు రోజున కమిటీ గోవా శాసనసభ స్పీకర్ డాక్టర్ గణేష్ గాంకర్, ప్రతిపక్ష నాయకుడు యూరి అలెమావో, వివిధ రాజకీయ పార్టీల శాసనసభ్యులతో చర్చలు జరిపింది. పర్యటన సందర్భంగా కమిటీ చైర్మన్ పార్లమెంటు సభ్యుడు పీపీ చౌదరి మాట్లాడుతూ, ఏకకాల ఎన్నికల వల్ల పాలన బలోపేతమవుతుందని, వ్యయం తగ్గుతుందని, తరచుగా జరిగే ఎన్నికల వల్ల కలిగే అంతరాయాలు తగ్గుతాయని చెప్పారు. దేశవ్యాప్త సంప్రదింపుల్లో భాగంగా కమిటీ తదుపరి లక్నోలో పర్యటిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా మంత్రి ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 1 కోటి 25 లక్షలకు పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60 లక్షల స్థానిక జాతుల మొక్కలు నాటనుంది. యెమెన్కు ప్రయాణించే భారతీయ పౌరులపై కొన్ని షరతులు విధిస్తూ 2017లో జారీ చేసిన నోటిఫికేషన్ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకుంది. యెమెన్లో అంతర్యుద్దం, సాయుధ ఘర్షణల కారణంగా భద్రతా వాతావరణం క్షీణించడంతో ఆ దేశానికి భారతీయ పౌరుల ప్రయాణాలను నియంత్రించడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అయినప్పటికీ అత్యవసరం కాని ప్రయాణాల కోసం యెమెన్కు వెళ్లవద్దని భారతీయ పౌరులందరికీ సూచించింది. ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే స్థానిక భద్రతా పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే వెళ్లాలని, తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు ప్రయాణించడాన్ని ఖచ్చితంగా నివారించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. గుర్తింపు పొందిన మినహాయింపు ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టులను నడుపుతున్న సంస్థలు తమ స్థితిని క్రమబద్దీకరించుకోవడానికి ఇది ఒకేసారి లభించే సువర్ణ అవకాశం. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇన్కంట్యాక్స్ యాక్ట్ 1961 కింద గుర్తింపు పొంది ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టును నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్ జానకి కర్ణాటకలోని మైసూర్లో నిన్న మరణించారు. 6 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సినీ ప్రస్థానంలో కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో దాదాపు 48,000 పాటలు పాడారు. ఆమె ఎన్నో తరాల చలనచిత్ర తారలకు తన గొంతునందించారు. ఇళయరాజా, ఎంఎస్ విశ్వనాథన్, కెవి మహదేవన్, ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో కలిసి ఆమె పనిచేశారు. ఎస్ జానకి మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణం

సంగీత సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటన్నారు. వివిధ భాషల్లో ఆమె పాడిన పాటలు మంచి ఆదరణ పొందాయని కొనియాడారు. ఈ శోక సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, యావత్ సంగీత ప్రపంచానికి మోదీ తన సానుభూతిని తెలియజేశారు. వింబుల్టన్ టెన్నిస్లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు జానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడతారు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. మహిళల డబుల్స్ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. నిన్న లండన్లోని సెంటర్ కోర్టులో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల లిండా నోస్కోవా తోటి

0: స్లామ్ టైటిల్ను గెలుచుకుంది. రానున్న 4 రోజుల పాటు దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది.
1: We have given orange alert for next 2 days, and for Assam and Meghalaya it is a red alert. After 2 days, heavy rainfall activity likely to continue over these subdivisions. And if you talk about the another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsular India, Central India, West Central India, and plains of Northwest India. Heavy rainfall activity, if you talk about Northwest India, may occur over Northern Punjab, Northern Haryana during next 2 days, and over Uttarakhand it may occur for next 6-7 days.
0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులను ముగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:40. లేటెస్ట్ సూపర్ హిట్స్ విందాం. కార్యక్రమంలో ముందుగా పెద్ద చిత్రానికి మోహిత్ చౌహాన్ పాడిన పాట బాలాజీ గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రం నుండి భీమ్ సిసిరోలియో సంగీతాన్ని అందించి మధుప్రియతో కలిసి పాడిన పాట అనంత శ్రీరామ్ గీతం.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట కుషి చిత్రం నుండి. సిద్ శ్రీరామ్, చిన్మయ్, మదన్ గానం చేశారు. శివ నిర్వాణ గీతానికి హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం.

ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. వినపతిన పాట అనగనగా ఒక రాజు చిత్రం నుండి నవీన్ పోల్శెట్టి నూతన మోహన్ గాన్ చేసిన పాట చంద్రబోస్ గీతానికి మిక్కిజన్ మేయర్ సంగీతం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట బ్యాండ్ మేళం చిత్రం నుండి రామ్ రాత్రి.

లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా సాయి అభ్యంకర్ పాడిన పాట డూట్ చిత్రం నుండి రామజోగ శాస్త్రి గీతానికి సాయి అభ్యంకర్ సంగీతం. ఈ పాట తర్వాత ప్రాంతీయ వార్తలు వింటారు.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:10 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. విద్య వైద్య రంగాలకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ అన్నారు. రోడ్లు అభివృద్దికి సూచికలని, వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రాంతాలను కలిపే విధంగా రోడ్ల నిర్మాణం జరుగుతుందని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలోని కాచిగూడ డివిజన్లో నిర్వహించిన పాదయాత్రలో ఆయన మాట్లాడారు. ప్రతి శని ఆదివారాలు బస్తీల్లో పర్యటించే కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ మాత్రమే కాదని, వాస్తవ హైదరాబాద్ బస్తీల్లోనే ఉందని అన్నారు. వర్షాకాలం వచ్చినా రోడ్ల మరమ్మతులు చేయలేదని, వీధి లైట్లు వెలగక బస్తీలు చీకటిమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని జీహెచ్ఎంసీ జలమండలి అధికారులు వెంటనే స్పందించాలని కూడా కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లుగా వస్తున్నా అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. అంతకుముందు కాచిగూడలో కిషన్ రెడ్డికి మహిళలు కార్యకర్తలు పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర మధ్యలో ఆయన ఒక స్థానిక టిఫిన్ సెంటర్లో ఆగి ప్రజలతో ముచ్చటిస్తూ టీ తాగారు. అనంతరం తన టీ బిల్లును స్వయంగా ఫోన్ పే ద్వారా చెల్లించి సామాన్యుడిలాగా ప్రజల మనసులు గెలుచుకున్నారు. విద్యా వైద్య రంగాలకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ చెప్పారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 30 పడకల అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణం పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వట్పల్లి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయాల ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అవసరం లేకుండానే నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంటే 1000 కోట్ల రూపాయలతో వాటిని ఎందుకు నిర్మించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు పాల్పడి ఇప్పుడు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని ఆయన ఆరోపించారు. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీకి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే విశ్రాంత ఇంజనీర్లతో ఏర్పడిన కమిటీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణాన్ని గతంలోనే వ్యతిరేకించిన వారు ఇప్పుడు భిన్నంగా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ రాజకీయాలకు

0: ప్రాంతంగా సాగుతుందని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ స్పష్టం చేసింది. అమరజ్యోతి స్మారక ప్రాంగణంలో నిన్న తెలంగాణ ఉద్యమ జేఏసీ స్టీరింగ్ కమిటీ నాయకులతో కమిటీ సమావేశమైంది. ఉద్యోగ సంఘాల నుంచి పాల్గొన్న ప్రతినిధులు ఉద్యమం నాటి పరిస్థితులను పంచుకున్నారు. ఉద్యమకారులకు ప్రశంసాపత్రాలు, ఇళ్లు లేని నిరుపేద ఉద్యమకారుల కుటుంబాలకు 250 గజాల స్థలం, వృద్ధాప్య పింఛన్లు, ఉచిత కార్పొరేట్ వైద్యం కోసం ప్రత్యేక హెల్త్ కార్డులు అందించాలని, ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్లో అర్హులైన ఓటర్లందరి పేర్లు బీఎల్ఓలు నమోదు చేయించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జుపల్లి కృష్ణారావు అన్నారు. మంచిర్యాలలో ఎస్ఐఆర్పై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడుతూ,
1: రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ దేశంలో ఎప్పుడైతే ఇంటెన్సివ్ ఓటర్ లిస్టు సమగ్రంగా చేసే కార్యక్రమం జరిగిందో, ఎవరైతే చనిపోయిన వాళ్ళ పేరు ఉంటే తీసేయడం, డబుల్ నేమ్స్ ఉంటే తీసేయడం, ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు, ఒక ఓటు కూడా తొలగించబడకుండా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం.
0: డిజిటల్ గవర్నెన్స్ లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వ అధికారులు ఉద్యోగులకు కృత్రిమ మేధస్సుపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను రాష్ట ప్రభుత్వం ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క దిశానిర్దేశంలో ప్రణాళిక శాఖ టీజీ మ్యాథ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రాక్టికల్ ఏఐ, జనరేటివ్ ఏఐ అంశాలపై శిక్షణ అందిస్తారు. ప్రభుత్వ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా ప్రజలను చేరవేయడం, పరిపాలనలో ఏఐ వినియోగాన్ని విస్తరించడమే దీని లక్ష్యమని అధికారులు చెప్పారు. భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన టీజీ మ్యాథ్ ఇప్పటికే 180 పైగా ఏఐ స్టార్టప్లకు ప్రోత్సాహం అందిస్తూ రాష్ట్రంలో కృత్రిమ మేధస్సు ఆవిష్కరణలకు కేంద్రంగా నిలుస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రోడ్లు అభివృద్దికి సూచికలని, వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రాంతాలను కలిపే విధంగా రోడ్ల నిర్మాణం జరుగుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మునుగోడు రోడ్డు పరిధిలో సుమారు 76 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. గత 10 ఏళ్లలో నకరేకల్ వెనుకబాటు గురైందని, తమ ప్రభుత్వ హయాంలో అత్యధిక నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. బీబీనగర్ నడికుడి మార్గంలో డబుల్ ట్రాక్ నిర్మాణం వల్ల రాకపోకలకు అంతరాయం లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ఆర్ఓబీల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి చెప్పారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ఎస్ జానకి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్, తన మధుర గానంతో కోట్లాది మంది హృదయాలను అలరించిన అపూర్వ గాయని జానకి అని కొనియాడారు. మరోవైపు భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గానంతో దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన గానకోకిల ఎస్ జానకి మరణం ఎంతో విచారకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆమె ఆలపించిన వేలాది పాటలు, వైవిధ్యభరితమైన స్వరాలు తరతరాలకు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. మంచిర్యాలలో నిన్న రాత్రి కార్డన్ సర్చ్ నిర్వహించిన సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,
2: తప్పు కనిపిస్తే తప్పకుండా కఠిన చర్య ఉంటది. నేను ఎవరికి విన్నాము, ఎవరికి క్షమించుకోలేము. ఒక మనిషి చేసిన తప్పుతో 10 మందికి బాధ ఉంటది. ముఖ్యమైన ఉద్దేశం మీ అందరికి ఒక కరెక్ట్ దారి. ఇప్పుడు రీసెంట్ గానే మనకు చాలా ఉపాధి వస్తుంది. ఆ ఉపాధిలో మీరు తయారీ చేసి మీరు ప్రిపేర్డ్ గా ఉండి భాగం తీసుకుంటే మీకు సక్సెస్ ఉంటది.
0: వరి పంట కంటే ఆయిల్ పామ్ సాగు చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చునని రాజన్న సిరిసిల్ల జిల్లా ఓబులాపూర్ గ్రామానికి చెందిన రైతు తాట్ల లక్ష్మీ నర్సయ్య చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ లక్ష్మీ నర్సయ్య,
3: నేను 4 ఎకరాలు పెట్టా, 200 మొక్కలు పెట్టిన. వరి పంట కంటే చాలా ఉన్నతమైనటువంటి పంట. వరి పంటలో ఉన్నటువంటి నష్టాలు దీంట్లో ఉండవు. ఈ గాలి వానలకు, తుఫానులు, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండవు. చాలా బాగుంది. ఒక టన్ను వచ్చినా 20,000 వరకు తప్పకుండా వస్తాయి. మంచి ఆదాయము. దీని వైపు ఆలోచించి రైతులు పెట్టుకుంటే చాలా మంచిది.
0: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడిచే జంతు వధశాలలో కాకుండా సొంత పశువుల పాకలో అపరిశుభ్ర వాతావరణంలో జబ్బుపడిన గొర్రెల మేకలను నిబంధనలకు విరుద్ధంగా వధిస్తూ విక్రయిస్తున్న వ్యాపారిపై జనగామ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ 1,00,000 రూపాయలు జరిమానా విధించారు. ఈ రోజు జనగామ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని మాంసం విక్రయ కేంద్రాలపై ప్రత్యేక తనిఖీ నిర్వహించారు. పరిశుభ్రత లేని మాంసాన్ని స్వాధీనం చేసుకుని నిబంధనలు పాటించకుండా అక్రమంగా వ్యాపారం కొనసాగించిన వ్యాపారికి జరిమానా విధించారు. రైతు డిస్కమ్ ఏర్పాటు.

మటుకు రాష్ట విద్యుత్ నియంత్రణ మండలి లైసెన్స్ జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి 4 నెలల్లోగా సంస్థ కార్యకలాపాలు ప్రారంభించాలని ఆదేశించింది. 3 నెలల్లోగా సమగ్ర వ్యాపార ప్రణాళిక సమర్పించాలని కూడా సూచించింది. 6 హత్యల కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పీర్ రాజ్ కుమార్ అచూకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేస్తామని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రకటించింది. నిందితుడు అరెస్టుకు దారితీసే విశ్వసనీయ సమాచారం అందించే వారికి ఈ బహుమతి ఇవ్వనున్నట్లు తెలియజేసింది. సమాచారాన్ని 8712665324 అనే నంబర్లో చేవెళ్ల పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చు. 8712665324 అనే ఫోన్ నంబర్కి సమాచారం అందించాలి. అభయహస్తం పథకం కింద ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన వారు తెలంగాణ ప్రాంతం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సింగరేణి సంస్థ సూచించింది. విశేషాలు మరొకసారి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విమర్శించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. విద్యా వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. రోడ్లకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రాంతాలను కలిపే విధంగా రోడ్ల నిర్మాణం జరుపుతామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:20 షోర్ టైం కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మరి మీరందరూ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. మీకు తెలిసిన నెంబర్ అయినప్పటికీ మరొకసారి కొత్త వారి కోసం మేము అడిగిన ప్రశ్నలకి మీరు సరైన సమాధానాలని హైదరాబాద్ కోడ్ 0400 జత చేసి 2324852 నెంబర్కి వాట్సప్ ద్వారా సందేశాన్ని పంపించవచ్చు. షో టైం కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

షో టైం కార్యక్రమం వింటున్నాం మనం. షో టైం కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ నేను ముందుగా అడిగే ప్రశ్న ఏంటి అంటే, సంగీత దర్శకులు రమణ గోగుల, హీరో పవన్ కళ్యాణ్ వీరిద్దరి కాంబినేషన్లో ఎన్ని సినిమాలు వచ్చాయి? ప్రశ్న మీకోసం మరొకసారి, సంగీత దర్శకులు రమణ గోగుల, హీరో పవన్ కళ్యాణ్ వీరిద్దరి కాంబినేషన్లో ఎన్ని సినిమాలు వచ్చాయి? మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని మా వాట్సాప్ నెంబర్కి పంపించేసేయండి, 0402324085252.

కార్యక్రమంలో ముందుగా నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న రమణ గోగుల పవన్ కళ్యాణ్ వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి అని. మరి సరైన సమాధానాన్ని పంపించారు పిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, పద్మావతి శిల్ప ప్రసాద్ రేఖ, నాయక్ చెంచల్గూడ నుండి, గజ్వేల్ నుండి వెంకటేష్ సుగుణ, రాంప్రసాద్ రామచరణ్, నర్సంపేట నుండి బాలకృష్ణ, కొత్తపల్లి నుండి భూమన్న, సరస్వతి నగర్ ఆదిలాబాద్ నుండి వీరు, శ్రీనివాసరావు కోదాడ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, శాస్త్రి ఉమా కార్తిక్ పంజాగుట్ట నుండి, నగరం నుండి ఝాన్సీ కృష్ణ.

ஹரிகா, ராஜன சிறிசில ருத்ரவரனுண்டி நரசிங், கல்வகுத்துண்டி கல்யாண், பூதான் போச்சுப்புரண்டி மார்க்கண்டேய அனிதா, பிரம்மய கர்னூல் நுண்டி நிஜாம்பாத் நுண்டி நாக்நாத் குப்தா, ஜோகுலாம்ப கத்வால் நுண்டி ஆனந்தராவ், பிரதீக் குமார், ஜானேஸ்வர், ரூபா, ఇంకా అప్పలరాజు పెడన నుండి, పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, నార్కట్పల్లి మండలం నెమ్మరి నుండి, వెంకటేశం హేమలత, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుండి, ఇంకా బుచ్చయ్య తరాలపల్లి నుండి, వరంగల్ ఎల్వీ నగర్ నుండి, ఊర్మిళ సతీష్, చోడవరపు నాగేశ్వరరావు గీతానగర్ హైదరాబాద్ నుండి, సంతోష్ బెంగళూరు నుండి, ఇంకా ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి. చాలామంది రాంగ్ ఆన్సర్ కూడా పంపించారు. ఉప్పల్ నుండి యశస్వి, శాలిని, జయలక్ష్మి, ఖైరతాబాద్ నుండి, మంచిర్యాల నుండి చంద్రముగిలి పద్మారాణి, అక్షర, కృప, ఇంకా భూమేశ్వర్ వెల్లుల్ల నుండి, గణేష్ వేదవతి నిజామాబాద్ నుండి, నార్కట్పల్లి మండలం నెమ్మర నుండి, అజయ్ కుమార్ పావని, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, సరిత ఫ్రమ్ నిజాంపేట నుండి, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ, హంపాపురం విలేజ్ నుండి చిరంజీవి నాగభూషణం నారాయణ స్వామి, పంతాడి శ్రీనివాస్ మోరుపల్లి నుండి, భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఏనుగల్లు నుండి, ఇంకా వెంకట్రెడ్డి లక్కవరం నుండి, మధుకర్ నందిపేట నుండి, వీరంతా సరైన సమాధానాన్ని పంపించారు. ఇంకా శ్రీకాకుళం నుండి భాస్కర్ సరైన ఆన్సర్ ఏంటంటే 4 సినిమాలు వచ్చాయి. 4 సినిమాలు ఏంటంటే తమ్ముడు, బద్రి, జానీ, అన్నవరం.

శ్రోతలు వింటున్నారు, ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే నాగమణి. మరి షో టైంలో నేను మిమ్మల్ని అడగబోయే రెండో ప్రశ్న ఏంటంటే, ఇది మూవీస్కి సంబంధించి అయితే కాదు, జనరల్ నాలెడ్జ్ అనమాట. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ప్రశ్న మీకోసం మరొకసారి, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు?

షోటైంలో రెండో ప్రశ్నగా నేను మిమ్మల్ని అడిగాను, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని. మరి దీనికి సరైన సమాధానాన్ని పంపించేశారు తిలక్ నగర్ నుండి మానస, అనిత గజ్వేల్ నుండి ఉప్పలుండి శివపార్వతి, నిజామాబాద్ విక్లీ బజార్ నుండి యశోద మురహరి, సికింద్రాబాద్ నుండి రమణి సుబ్బారావు, సుస్మిత హనోజిపేట్ నుండి హర్షిణి, ఆదిలాబాద్ నుండి నర్కట్పల్లి నెమ్మరు నుండి వెంకటేశం, హేమలత, ఆధోని ఆర్మూర్ నుండి రాధ, పెడల నుండి అప్పలరాజు, మధుకర్ నందిపేట నుండి భూదాన్ పోచంపల్లి నుండి మార్కండే అనిత, నగరం నుండి జాన్సీకృష్ణ నిహారిక, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి నర్సంపేట నుండి బాలకృష్ణ, పిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, వెంకటేష్ పులిపాటి సత్యవతి, మహబూబ్ నగర్ నుండి ఇంకా శ్యామ్లాల్ జానకంపేట నుండి, చోడవరపు సాయి మన్విత్ గీతానగర్ నుండి పంపించారు, ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుండి, జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి ఆనందరావు, ప్రదీప్ కుమార్, జ్ఞానేశ్వర్ రూప, రీతు, ఇంకా నారపల్లి నుండి అవినాష్, ఉప్పల్ నుండి యశస్వి, శాలిని రంగారావు, బోడుప్పల్ నుండి విజయకుమార్, చందానగర్ నుండి కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుండి, ఇంకా భవిన్ ఫ్రమ్ నిజాంపేట నుండి, నెమ్మరు నుండి అజయ్ కుమార్ పావని, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, గణేష్ వేదవతి నిజామాబాద్ నుండి, పాలెంపూలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, బబ్లు రేణుక దుబాయ్ నుండి, రేణుక గోపరాజు కడప నుండి, సూర్యప్రశాంత్ ఉప్పల్ నుండి, రుద్రవరం నుంచి రాపర్తి నర్సింగ్, బబ్లు రేణుక వీరంతా పంపించిన వాళ్లే, మళ్లీ మళ్లీ పంపిస్తున్నారు. బుచ్చయ్య తరాలపల్లి నుండి, హంపాపురం విలేజ్ నుండి చిరంజీవి, నాగభూషణ్, కనాజీగూడ ఇంద్రానగర్ నుండి శ్రీనివాస్, పద్మావతి వీరంతా పంపించారు. ఇంకా చాలా మెసేజెస్ అయితే మనకి వస్తూనే ఉన్నాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడిగాను, మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆంథోనీ ఆల్బనీజీ.

షో టైంలో మూడో ప్రశ్న కూడా నేను మిమ్మల్ని ఇప్పుడు అడిగేస్తున్నాను. మూడో ప్రశ్న ఏంటి అంటే, లక్ష్మి మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ప్రశ్న మీకోసం మరొకసారి, లక్ష్మి మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?

మూడవ ప్రశ్నగా నేను మిమ్మల్ని అడిగాను, వెంకటేష్ నటించిన లక్ష్మీ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మోరపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, ఇంకా ఉప్పల్ నుండి యశశ్రీ, శాలిని, పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, మహబూబ్ నగర్ నుండి కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి, నార్కట్పల్లి నెమ్మర నుండి అజయ్ కుమార్, పావని బ్రహ్మయ్య కర్నూలు నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, ఇంకా భూదాన్ పోచంపల నుండి మార్కండేయ అనిత, నిజాంపేట నుండి గణేష్ వేదపతి, నందిపేట నుండి వెంకటేష్, రేణుకా గోపరాజు కడప నుండి, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, గద్వాల్ జిల్లా నుండి ఆనందరావు ప్రదీప్ కుమార్ జ్ఞానేశ్వర్ రూప, హంపాపురం విలేజ్ నుండి చిరంజీవి నాగభూషణ, సుమన్ శిరీష కిస్మత్పూర్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఉప్పల్ నుండి కౌశిక్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా బల్కంపేట నుండి రాము, శంకర్ భీమ్గల్ నుండి, గీతానగర్ నుండి రమాదేవి, నెమరు నుండి వెంకటేశం హేమలత, మధుకర్ నందిపేట నుండి, పెడన నుండి అప్పలరాజు, ఆర్మూరు నుండి వేణుమాధవ్, రాధ.

ఉప్పల్ నుండి శివపార్వతి, గజ్వేల్ నుండి అనిత, తిలక్ నగర్ నుండి మానస, ప్రొద్దుటూరు నుండి దస్తగిరి సంధ్య, బాలకృష్ణ నరసంపేట నుండి, పిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. మరి కరెక్ట్ సమాధానం ఏంటంటే మణిశర్మ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు వెంకటేష్ నటించిన లక్ష్మీ మూవీకి.

0: మీరు ఇంతవరకు షో టైం విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: రాగ రంజితమై రసరమ్య లోకంలో విహరింపజేసే మహతి.
1: ఆకాశవాణి వివిధ భారతి శృతి నీవు గతి నీ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఇంగ్లీష్లో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలలో నేను మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఇప్పుడైతే ఇంగ్లీష్లో వార్తలు.

మీరు విన్న ఆ పాట ప్రేమ కథ. చిత్రంలోనిది రాజేష్ అనురాధ శ్రీరామ్ గానం చేశారు. సిరివేనెల గీతానికి సందీప్ చౌతా సంగీతం. శక్తిశీలి వింటున్నారు, నేను మీ ఆర్జీ నాగమణి. పనిచేయడం అంటే ఓ సరదా ఆమెకి, అలసటంటే ఎరగని స్త్రీ శక్తికి ఓ రోజు విసుగొచ్చింది. చేసే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి తనకసలు ఏం కావాలి అనే ప్రశ్న వేసుకుంది. అప్పుడే ఆమెకి ఓ దారి కనిపించింది. ఆ దారిలో వెళ్తాను అంటే వద్దమ్మా, గౌరవం ఉండదు, సవాళ్లతో కూడుకున్న పని, ఆ తర్వాత బాధపడతావు, వద్దు అని తల్లి వారించినా సరే తను ఆ దారినే ఎంచుకుంది. ఇంతకీ ఎవరామే, తను ఎన్నుకున్న దారేంటి? మాట్లాడుకుందాం శక్తిశీలిలో.

శక్తిశీలి వింటున్నారు. నేను మీ ఆర్జీ నాగమణి. చిన్నప్పుడు తండ్రి కళను పరిచయం చేశారట. కళలు నాటకాలు వంటి వినోదం లేకపోతే జనాలు ఎలా రిలీఫ్ అవుతారు అనుకుందట. తండ్రి ఓ గాయకుడు, పాటలు పాడి బాణీలు కట్టేవారు. మన ఆల్ ఇండియా రేడియోలోనే పనిచేశారట. అంతేకాదు, ఎఫ్ఎం భారత్కి రావటంలో తండ్రి కమల్ గుప్తా పాత్ర కూడా ఉందట. చిన్నప్పటి నుండి తండ్రితో రేడియో స్టేషన్కి వెళ్లి చిన్న చిన్న ప్రోగ్రామ్స్లో పాల్గొని కొద్ది కొద్దిగా డబ్బుల్ని సంపాదించేది. చదువుకునే రోజుల్లోనే డాన్స్, పాశ్చాత్య నృత్య రీతులు, నాటకాలు, డిబెట్టింగ్, ఇలా ప్రతి దాంట్లోనూ తనకు టాలెంట్ ఉంది. అయినా కూడా ఇదంతా కాదని నటననే ఎంచుకుంది. మరి ఆమె ఎవరు? ఆమె ఎవరంటే, ఆమె పేరు సయాని గుప్తా. ఈరోజు శక్తిశీలలో ఈ స్త్రీ శక్తి గురించి మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

శక్తిశీలి వింటున్నారు. బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగిగా పనిచేసే తల్లి కూతుర్ని నటన వైపు వద్దని చాలాసార్లు వారించిందట. అయినా వినకుండా తల్లినే ఎలాగోలా ఒప్పించి పూణేలోని ఎఫ్ఐటిటి నుండి థియేటర్ ఆర్ట్స్లో కోర్సు పూర్తి చేసి థియేటర్ ఆర్టిస్టుగా ప్రయాణం మొదలుపెట్టింది. తర్వాత secondmarriage.com తో సినిమాలు, వెబ్ సిరీస్లోకి అడుగుపెట్టారు. ఇలా తన ప్రయత్నాల్ని తన విజయం వైపుగా బాటలు వేసుకున్నారు. తర్వాత మరి తన ప్రయాణం ఎలా సాగింది మాట్లాడుకుందాం శక్తిశీలిలో.

శక్తిశీలి వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. కోల్కతాలో పుట్టి పెరిగిన సయానీ గుప్తా అలా సినీ పరిశ్రమలోకి ప్రవేశించాక ఎన్నో అవకాశాలని దక్కించుకుంటూ వస్తోంది. తనకు గుర్తింపు తెచ్చింది మాత్రం మార్గరిటా విత్ ఎస్ట్రా, ఇందులో కానుం పాత్ర. తను పోషించిన పాత్రలన్నీ కూడా సవాళ్లతో కూడుకున్నవే. నిజ జీవిత కథల్ని కళ్ల ముందుకి తెస్తూ ఉంటారు, సహజంగా నటిస్తారు. కాబట్టి ద హంగ్రీ పార్చ్లిచెస్ సినిమాలు సయానీ గుప్తకి అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టాయి. అంతేకాదు టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, టెంపురా ఫిల్మ్ ఫెస్టివల్, IFFLA వంటి చోట్ల ప్రదర్శితమయ్యాయి కూడా. ఇంకా మాట్లాడుకుందాం నటి సయానీ గురించి, తను సాధించిన అరుదైన గొప్పతనం గురించి శక్తిశీలిలో.

శక్తిశీలి వింటున్నారు. ఇది ఎఫ్ఎం వ్యవధి భారతి 102.8 మెగా హెడ్స్. నటిగానే కాకుండా ఆర్టికల్ 15 ఫోర్ మోర్ షూట్స్ ప్లీజ్లో పాటలు కూడా పాడారు. ఎస్ఏఏ దక్షిణాసియా సంస్కృతి, కళలు, నాయకత్వం వివిధ అంశాల్లో ప్రభావం చూపిన వ్యక్తుల్ని ఎంపిక చేసి వారు చూపిన ప్రతిభకు గుర్తుగా పురస్కారాల్ని అందజేస్తుంది. అలా ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయురాలిగా అంతర్జాతీయ గుర్తింపు లభించింది సయాని గుప్తాకి. మరి ఆ అంతర్జాతీయ గుర్తింపు ఏంటో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

శక్తిశీలి వింటున్నారు. ఇంతకీ ఎస్ఎస్ఏ అందించిన ఆ అరుదైన గౌరవం ఏంటి? ఏంటంటే, సయానీ ప్రతిభకు గుర్తుగానే హార్వర్డ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ వారు హార్వర్డ్ సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఎంపిక చేశారు. తను పూణేలో ఎఫ్టీఐఐలో చదువుకునేటప్పుడే డైరెక్షన్, ప్రొడ్యూసింగ్, డిజైనింగ్, ఎడిటింగ్ ఇలా ఎన్నో అంశాల్లో సీనియర్లకు హెల్ప్ చేసేవారట. అలా డైరెక్టర్ అవ్వాలనే కోరిక కూడా తనలో బలంగా నాటుకుపోయింది. సయాని గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం శక్తిశీలిలో.

శక్తిశీలి వింటున్నారు. నిజానికి డైరెక్టర్ కావటం అన్నది తన 17 ఏళ్ల కళ. దాన్ని కూడా నిజం చేసుకున్నారు సయాని. ఆస్మాని పేరుతో షార్ట్ ఫిల్మ్ ని కూడా తీశారు. దీనికోసం స్వయంగా కథని రాయటమే కాదు, నిర్మించారు కూడా. ఆ షార్ట్ ఫిల్మ్ వరల్డ్ ఫెస్ట్, హూస్టన్ ఇంటర్నేషనల్, ఇంకా మీమ్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శించబడింది. అలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందటమే కాదు, ఎన్నో అవార్డుల్ని కూడా అందుకున్నారు చాలా తక్కువ టైంలోనే.

శక్తిశీలి వింటున్నారు. ఇలా నటిగా, డైరెక్టర్గా, రచయితగా, నిర్మాతగా ఎన్నో శాఖల్లో తన ప్రతిభను చాటుకుని విజయాన్ని అందుకున్న సయాని భారతీయ సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పిన వారిలో ఒకరు. గెలుపును చూసి పొంగిపోకుండా ఎప్పటికప్పుడు మనల్ని కఠినంగా విమర్శించుకుంటూనే ఉండాలి, అప్పుడే మనలో క్రియేటివిటీ బయటకొస్తుందని చెప్పే సయాని గుప్తా ఎందరికో ఆదర్శం, అభినందనీయం.

మీరింతవరకు శక్తిశీలి విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 3 గంటలు వివిధ భారతి ముంబై కార్యక్రమాలు వింటారు కొద్ది క్షణాల్లో.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. డిపాజిటరీ డేటా తాజాగా గణాంకాల ప్రకారం ఈ నెలలో ఇప్పటి వరకు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్లలో 15,157 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. నేపథ్య గాయని ఎస్ జానకి మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఒక సంగీత దిగ్గజాన్ని కోల్పోయిందని ఆమె సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రేపు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాళేశ్వరం పునరుద్ధరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ తెలంగాణ

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. మరో 3 అడుగుల నీరు తోడుకుంటే సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరుతుంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల కృష్ణా బేసిన్ పరిధిలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ వెలవెలపోతున్నాయి. భువనగిరి చిట్యాల 4 లైన్ల రహదారితో పాటు నాగారం చోటుప్పల్ రాయగిరి మోత్కూర్ అనుసంధాన రహదారుల అభివృద్దితో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీ ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 5:03.

వారం మొత్తం బిజీ బిజీ బిజీ, డెడ్లైన్లు, మీటింగులు, టార్గెట్లు, దీనికి తోడు ట్రాఫిక్. ఇవన్నీ సండేకి ఒక చిన్న పాజ్ ఇవ్వడమే. ఎందుకంటే సండే అనగానే వెరీ ఫస్ట్ గుర్తొచ్చేది రెస్ట్ తీసుకోవాలని, అవునా? తర్వాత ఫ్రెండ్స్ని కలవాలని, నియర్ అండ్ డియర్కి కాల్ చేసి మాట్లాడము, ప్లానింగ్ ఏదైనా ఉంటే మంచి మూవీని వాచ్ చేయాలను, ఇలా చాలా ప్లాన్స్ చేసుకుంటాం, అవునా? మరి అలా కాకుండా మూడ్ ఆఫ్లో ఉన్నారా, లేదు కొంచెం లో అనిపిస్తుందా, అస్సలు వరి అవ్వద్దు. ప్రతిరోజు ఒకేలా ఉండదు కనుక మీ మూడ్ ఎలా ఉన్నా హ్యాపీగా కూల్గా మీ మూడ్ని ట్రాన్స్ఫర్మ్ చేసేది చక్కటి చాయిస్ మాత్రం వివిధ భారతీని ట్యూన్ చేసుకోవడమే. ఎందుకంటే ప్రతిరోజు సరికొత్తగా ముచ్చటైన మాటలు, పసందైన పాటలు సిద్ధంగా ఉంటాయి కనుక. స్ట్రాంగ్ టీ కప్ అందుకోండి, అలా బాల్కనీలో ఒక పక్క చల్లని గాలి కాస్త అండగా ఉందనుకోండి, బట్ స్టిల్ మరోపక్క గరం గరం చాయ్, దాంతోపాటు బిస్కెట్స్, కావలసిన స్నాక్స్, సండే కదా కొంచెం వెసులుబాటు ఉంటుంది ఫుడ్కి, అవునా? దానికి తోడు చక్కటి పాటలు వింటుంటే అక్కిక్కేవరప్ప. అందుకే ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం చాయ్తో. హాయ్, కబుర్లు వింటున్నారు, నేను ఆర్జే దీపిక.

స్టూడియో క్లాక్ లో టైం 5 గంటల 14 నిమిషాలు దాటి 10 సెకండ్లైంది. మనిషి జీవితంలో డబ్బు, పేరు, బంధాలు ఇలా అన్నీ ఉంటాయి. కానీ ఇవన్నిటికంటే గొప్ప సంపద ఒకే ఒక్కటి, అదే ఆశ. ఎందుకంటే ఆశ ఉంటేనే అడుగు ముందుకు పడుతుంది, ఆశ ఉంటేనే చీకట్లో కూడా వెలుగు కనిపిస్తుంది, ఆశ ఉంటేనే ఓటమి తర్వాత మళ్ళీ లేవగలం, అనుకున్నది సాధించగలం. ఇలాంటి మోటివేషన్ థాట్స్ మనకు వచ్చేస్తాయి. మరి ఇవాళ మనం జరుపుకుంటున్నాం ఇంటర్నేషనల్ డే ఫార్ హోప్. ఎస్, మాట్లాడుకుందాం ఈ ఇంట్రెస్టింగ్ డే గురించి. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టే విత్ అస్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హోప్. అసలు ఈ టైటిల్ విన్నాకనే ఖచ్చితంగా ఏదో ఒక దాని మీద మనకు కొంచెం హోప్ అనేది వస్తుంది కదా. ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి బోర్డులో మాటలు మాట్లాడేసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: तेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

ఎస్ అద్భుతం, ఏ క్షణంలో అయినా జరగచ్చు. మన పని అంతా జస్ట్ ఆశతో వెయిట్ చేయడమే. ఎస్, ఇవాళ మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ హోప్ను జరుపుకుంటున్నాం. ఆశ అనేది మనిషి చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చే ఒక చిన్న దీపం లాంటిది. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించడం మనకొక బెస్ట్ మెసేజ్ ఇస్తుంది. నిన్న ఎలా ఉన్నా ఈరోజు మాత్రం కొత్త అవకాశాన్ని ఇస్తుంది. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థికి, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, అనారోగ్యంతో పోరాడుతున్న వ్యక్తికి, కష్టాల్లో ఉన్న రైతు కుటుంబానికి, అలాగే శ్రమిస్తూ ప్రతి మనిషికి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో నడిపేది ఒక్క ఆశ మాత్రమే. ఒక చిన్న చిరునవ్వు, ఒక మంచి మాట, నేనున్నాను అనే ఒక భరోసా, ఇవన్నీ ఒకరి జీవితంలో ఆశను మళ్లీ వెలిగిస్తాయి. ఇంకా చెప్తాను ఇవాళ డే గురించి. చాయ్తో హాయ్ కబలు వింటున్నారు, ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తవా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలు.

స్టూడియో క్లాక్ లో టైం 5:36 దాటి 10 సెకండ్లు అయింది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హోప్ ఇవాల్టి ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఆశ అనేది ఒక వ్యక్తికి మాత్రమే కాదు, అంటే వ్యక్తి నుంచి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి వెళ్తుంది, గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి ఒక స్టేట్కి వెళ్ళొచ్చు, అలాగే ఒక

టౌన్కి వెళ్ళొచ్చు, అలాగే ఒక కంట్రీకి వెళ్ళొచ్చు. అంటే ప్రపంచాన్ని మార్చగల శక్తి ఆశకు మాత్రమే ఉంది. ప్రతి సంవత్సరం జూలై 12న, అంటే ఇవాళ అంతర్జాతీయ ఆశా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే ఆశ అనే విలువను ప్రపంచ శాంతి, అభివృద్ధి, ఐక్యతకు మార్గదర్శక సూత్రంగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి ప్రకటించిన రోజే ఇది. ప్రతి వ్యక్తిలో ఆశను పెంపొందించడం, సమాజంలో మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడం, సామాజిక ఐక్యత, పరస్పర సహకారం, సమానత్వాన్ని ప్రోత్సహించడం, స్థిరమైన అభివృద్ధి అంటారు కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటారు కదా, ఆ దిశగా అందరూ ముందుకెళ్ళాలి అని. ఏదైనా ఒక చిన్న విషయం జరిగినా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్లో కంటిన్యూస్గా ఫ్యామిలీలో జరుగుతూనే ఉంటాయి, బికాస్ ఫ్యూచర్ వీ కెనాట్ అసెస్ ద ఫ్యూచర్ రైట్. సో అలాంటప్పుడు ఏదైనా అనుకోకుండా విషయాన్ని వచ్చినప్పుడు అలాగే కృంగిపోకుండా ఒక చిన్న హోప్ అనేది ఉంటే దట్స్ ఓకే, యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళొచ్చు అనే చిన్న హోప్తో ఉండాలి అనేది ఇవాళ్టి ప్రాముఖ్యత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి FM 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి FM 102.8.

ఇంటర్నేషనల్ డే ఆఫ్ హోప్ ఇవాల్టి ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటున్నాం. ఆశ ఉన్న వ్యక్తి కష్టాలను అవకాశాలుగా మార్చుకోగలడంట. నిజంగా వండర్ఫుల్ లైన్ కదా. ఆశ ఉన్న సమాజం శాంతి, అభివృద్ధి, సహకారం వైపు అడుగులు వేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక సొసైటీలో ఉంటున్నప్పుడు ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి ఖచ్చితంగా ఆ సపోర్ట్ అనేది అవసరం. అవునా? ఈరోజు పురస్కరించుకుని సొసైటీలో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తారు, అంటే మానసిక ఆరోగ్యంపై చర్చలు, ఇంకా సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేకపోతే స్కూల్స్లో కూడా హోప్ బేస్డ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, ఇంకా సొసైటీలో సానుకూల మార్పును తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తారు. ఇవాళ ఆశ అంటే కేవలం మంచి రోజులు వస్తాయిలే అని ఎదురు చూడడం కాదు, లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక బలమైన సంకల్పం, అంటే సంకల్ప బలం గట్టిగా ఉండాలి అంటూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళ ఇంట్లో, అంటూ ఉంటారు ఈ మాటని. అలాగే ఆశా దృక్పథంతో జీవించడం అలవాటు చేసుకోవాలి అని. ఎస్, ఒక ప్లాన్ చేస్తాము, అది వర్కౌట్ అవ్వలేదు. ప్లాన్ ఏ వర్క్ అవ్వలేదా? ప్లాన్ బీకి వెళ్దాం. ప్లాన్ బి కూడా వర్క్ అవ్వలేదా? ప్లాన్ ఏ నుంచి ప్లాన్ బి నుంచి ఏదైతే గుడ్ అండ్ నాట్ సో గుడ్ పాయింట్స్ తీసుకొని ముందుకు వెళ్ళడమే. ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక చిన్న హోప్ ఉండాలి, దట్స్ నథింగ్ బట్ ఆశ. మరి ఆశతో జీవించాలి, ఆశయాల్ని నెరవేర్చుకోవాలి. మరి ఇది ఇవాళ చాయ్తో హాయ్ కబుర్లు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తెలుగా ఉషారమణి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్లగల్ వాలంటరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మారపూరి అరవింద్ భూమి పూజ నిర్వహించారు. కాళేశ్వరం పునరుద్ధరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో సుమారు 275 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టుకున్న రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రేపు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్లగల్ వాలంటరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తదితరులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,
1: ఈ జిల్లాకు మంచి జరిగే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కేంద్రం ద్వారా, మీరు మోడీ గారి ద్వారా ఈ జిల్లాకి ఏది మేలు జరుగుతుందో, ఈ ప్రాంత ప్రజలకు ఏది మంచి జరుగుతుందో, రైతులకు గానీ విద్యార్థులకు గానీ యువతకు గానీ గొప్పగా ఉండే విధంగా మీరు ఏ ఆలోచన చేసినా కూడా ప్రభుత్వం అన్ని విధాలు కూడా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంటుందన్న విషయాన్ని కూడా మేము ఎంపీ

0: గారికి సందర్భంగా తెలియజేసుకుంటూ
1: పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయాలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలుస్తున్నాయని అన్నారు.
2: టోటల్ స్టూడెంట్స్ ఇవాళ 13,51,446 స్టూడెంట్స్ కేంద్రీయ విద్యాలయాల్లో ఇప్పుడు చదువుతా ఉన్నారు. టీచింగ్ స్టాఫ్ 42,661, నాన్ టీచింగ్ సుమారు 5,000, సుమారు 48,000 స్టాఫ్ తో ఈ అన్ని సంస్థలు నడుస్తా ఉన్నాయి అక్రాస్ ద గ్లోబ్. ప్రధానమంత్రి మోదీ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
1: కాళేశ్వరం పునరుద్ధరణలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. బ్యారేజీల పునరుద్ధరణ పనులను కాంగ్రెస్ సర్కార్ గాలికి వదిలేసిందని లేఖలో విమర్శించారు. ఎన్డీఏ సిఫార్సులను సకాలంలో అమలు చేయకపోవడం వల్లే రైతులకు దుస్థితి వచ్చిందన్నారు. రాష్ట రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో 274,79,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న 3 ప్రధాన రహదారి అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారుల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో 320,00,000 వ్యయంతో హైబ్రిడ్ యానిటీ మోడల్ హ్యామ్ విధానంలో చేపట్టనున్న రహదారి నిర్మాణం పనులకు రేపు రాష్ట మంత్రులు శంకుస్థాపన చేస్తారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనసింహ, జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమానికి హాజరై పైలను ఆవిష్కరిస్తారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ప్రాజెక్టును సందర్శిస్తారు. ఈ పర్యటన సందర్భంగా ప్రాజెక్టు పనులు సంబంధిత అంశాలపై అధికారులు మంత్రులకు వివరాలు అందించనున్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రేపు 13వ తేదీన అన్ని జిల్లాల్లో నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల సుమారు 133,695 మంది పిల్లలకు మాత్రలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రేపు మాత్రలు తీసుకుని వారికి ఈ నెల 20వ తేదీన అందజేస్తారు. ఎలాంటి అపోహలకు గురి కాకుండా పిల్లలకు తప్పనిసరిగా మాత్రలు వేయాలని సూచించారు. ఈ మాత్రల ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలకు మాత్రలు వేయించాలని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్ర వేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ఈరోజు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. మరో 3 అడుగుల నీరు తోడుకుంటే సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరుతుంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల కృష్ణా బేసిన్ పరిధిలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 59 అడుగులు కాగా ప్రస్తుతం 513 అడుగుల నీరు మాత్రమే ఉంది. మరో 3 అడుగుల నీరు తోడుకుంటే 510 అడుగుల వద్ద నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజ్కి చేరుకుంటుంది. 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కాను కేవలం 138 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతుల పంటలు కాపాడే ప్రయత్నం చేస్తున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి చెప్పారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం పరిధిలోని ధర్మసాగర్ రిజర్వాయర్లోకి గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపింగ్ను ఎమ్మెల్యే ఈరోజు పరిశీలించారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలే వేసుకోవాలని, ఒకవేళ వరి సాగు చేయాల్సి వస్తే ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి పాటించాలని సూచించారు. మైసూరులో నిన్న గుడ్డెపోటుతో మృతి చెందిన గానకోకిలేస్ జానకి బాల్యం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోనే సాగింది. 1945 ప్రాంతంలో ఆమె సిరిసిల్లలో ఉన్నారు. ఆమె తండ్రి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు కావడంతో ఉద్యోగరీత్యా సిరిసిల్ల కార్మిక క్షేత్రానికి వచ్చారు. సిరిసిల్లలోనే జానకి సంగీత ఉనమాలు నేర్చుకున్నారు. ఆమె బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం కూడా ఇక్కడే సాగింది. స్థానిక నాదస్వరం విద్వాంసుడు పైడి స్వామి ఆమెకు మెళకువలు నేర్పారు. 9 ఏళ్ల వయసులోనే సిరిసిల్లలో మొట్టమొదటిసారిగా స్టేజ్ ఎక్కి జానకి పాట పాడారు. తన బాల్య స్మృతులను వెతుక్కుంటూ 2002లో గాయని జానకి సిరిసిల్లకు వచ్చారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని బాల్య స్మృతులను నెమరు వేసుకున్న ఘటనను స్థానికులు చర్చించుకుంటున్నారు.
3: నాకు 3-4 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ బాలనాగమ్మ సినిమాలన్నీ వచ్చినాయి. మేము సిరిసిల్లలో ఉండేవాళ్ళం, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. అక్కడ నుంచి 2 ఏళ్ల బండిలో వేములవాడికి వెళ్ళి బాలనాగమ్మ సినిమా చూసి వచ్చాం. ఆ సినిమా చూసి ఆ పాటలన్నీ పాడేదాన్ని. పక్కింటి వాళ్ళందరూ నేను ఆడుకుంటుంటే ఎత్తుకుపోయి వాళ్ళ ఇంటికి, వాళ్ళు పాట పాడమనే వినేవాళ్ళు. ఆ ఏడుపు నేను ఎట్ట ఏడుస్తానని

0: ఇంట్రెస్ట్ అన్నమాట.
1: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఈరోజు జిల్లాలోని వలిగొండ మండలం నాగారం గ్రామంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్యూమరేటర్లు, బూత్ స్థాయి అధికారుల పనితీరును తనిఖీ చేశారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. నిర్మల్ జిల్లాలోని కుంటల మండలం కల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. రైతు సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల సర్దాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 130 లక్షల వ్యయంతో నిర్మించనున్న అభివృద్ది పనులకు ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కోడె ముక్కులు చెల్లించుకుంటున్నారు. కళ్యాణాలు, అభిషేకం, అన్నపూజ, కుంకుమ పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతలు తదితర అర్జిత పూజల్లో కూడా ఈరోజు పాల్గొంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం పెన్షన్దారుల జేఏసీ కోర్ కమిటీ ప్రత్యేక సమావేశం ఈరోజు హైదరాబాద్లో జరిగింది. పీఆర్సీ కరువు భత్యం వాయిదాలను వెంటనే విడుదల చేయాలని, నగదు రహిత ఆరోగ్య పథకం వెంటనే అమల్లోకి తేవాలని కోర్ కమిటీ చైర్మన్ కె లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ లో 6వ తరగతిలో ప్రవేశానికి ఈ రోజు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా పారదర్శకంగా జరిగింది. సంస్థ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్ నికోలస్ ఈ విషయం తెలియజేశారు. పట్టంచెరులో జరిగిన ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై బీఎల్ఏల సమావేశంలో మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు మాట్లాడారు. బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సూచించారు. మంత్రి ఈరోజు ఆందోళన నియోజకవర్గంలోని మునిపల్లి, రాయకోడ మండలాల్లో పర్యటించారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్సీ కోదండరామన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆయా జిల్లాల్లో వర్షాలు కురిశాయి. విశేషాలు మరొకసారి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చలగల్ వాలంటరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ భూమి పూజ నిర్వహించారు. కాళేశ్వరం పునరుద్ధరణలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు రామచందర్రావు ఆరోపించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రేపు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:20 దాటి 45 సెకండ్ అయింది.
1: ఆకాశవాణి నీరాజనం.

0: ఆనాటి తరం రచయిత్రుల మీద ఈనాటి రచయిత్రులు అందిస్తున్న నివాళి. ఈరోజు మనం డాక్టర్ పి చిరంజీవిని కుమారి గారి గురించి పశుపర్తి పద్మజావాణి గారి ప్రసంగాన్ని విందాం. ఈ కార్యక్రమ సమర్పణ అక్షరియాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.
1: సమసమాజ దిక్సూచి డాక్టర్ పాలెపు చిరంజీవిని కుమారి. ఈ పేరు తూర్పుగోదావరి తీరానికే వన్నె తెచ్చిన పేరు. ఎన్నో తరాల్ని తీర్చిదిద్ది

దిన మహోన్నత మూర్తిమంతానిది పేరు. ప్రముఖ విద్యావేత్త, అభ్యుదయవాది, కవయిత్రి, అనువాదకురాలు, సమాజ సేవా ధురీణ, అద్భుతమైన వక్త, అనన్య సామాన్యమైన ధీర వ్యక్తిత్వమూర్తి, అన్నింటినీ మించి నిత్య చైతన్యశీలి. అటు సంప్రదాయాల్ని గౌరవిస్తూనే ఆధునిక భావాలకి పెద్దపీట వేసిన గొప్ప విదుషీమణి డాక్టర్ చిరంజీవిని కుమారి. అసలు వీరి కుటుంబమే పండిత వంశం. వీరి మాతామహులు పోచిరాజు శేషగిరిరావు ఉపాధ్యాయులు. వీరి వద్ద మహాకవి బోయి భీమన్న చదువుకున్నారు. భీమన్న తన చిన్నతనంలో చేసిన అనువాదం చదివి మెచ్చుకుని అసలైన బ్రాహ్మణుడంటే వీడే అని ప్రశంసించినట్టు భీమన్న తన ఆత్మకథలో రాసుకున్నారు. చిరంజీవిని గారి నాయనమ్మ పులుగుర్త లక్ష్మీ నరసమాంబ. ఆ రోజుల్లోనే ఆమె 10 బెంగాలీ నవలల్ని తెలుగులోకి అనువదించారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కొన్నింటిని నాన్ డీటెయిల్డ్ గా హైస్కూల్ విద్యార్థులకి గాను ఎన్నుకున్నారు. ఉపాధితో కూడిన విద్య కావాలంటూ ఆడపిల్లలతో ర్యాలీ చేయించిన ఘనురాలు. ఆ ఉద్యమమే నేడు మహిళా పాలిటెక్నిక్లకి మూలంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ కార్యకర్తగా దుర్గాబాయి గారితో కలిసి స్వాతంత్ర పోరాటానికి ఆలంబనయ్యారు. అలాంటి అభ్యుదయ భావాలు కలిగిన కుటుంబంలో పులుగుర్త బృందావనం శ్రీమతి బాలా త్రిపుర సుందరి దంపతులకి 31/1931 తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో ఆమె జన్మించారు. బృందావనం గారు కాకినాడ పిఆర్ హైస్కూల్లో గణితం బోధించేవారు కావటంతో ఆమె విద్యాభ్యాసం అంతా కాకినాడలోనే కొనసాగింది. బిఏలో తెలుగు సబ్జెక్టులో గోల్డ్ మెడల్ సాధించిన మాతృభాష ప్రేమికురాలు చిరంజీవిని. 1959 ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, తదుపరి బిఎడ్ కూడా చేశారు. 1969 పాట్నా యూనివర్సిటీ నుంచి సోషల్ అండ్ ఎథికల్ ఫిలాసఫీ ఇన్ వాల్మీకి రామాయణ అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారు. వీరిది ప్రేమ వివాహం. కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా పనిచేసే ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ కార్యకర్తగా ఉన్న సమయంలో తన సహాధ్యాయి పిఎస్ శర్మ గారిని అభిమానించారు. ఇరువురి పెద్దల సమక్షంలో రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. శర్మ అప్పటికే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని కాకినాడ రప్పించి ఉపన్యాసం ఇప్పించిన ఘనత స్వంతం చేసుకుని ఉన్నారు. పిఎస్ శర్మ తన చివరి శ్వాస వరకు కూడా నిబద్ధత కలిగిన వామపక్షవాదిగానే ఉన్నారు. ట్రేడ్ యూనియన్ నాయకులుగా కార్మికుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేశారు. అంతేకాదు తూర్పు గోదావరి జిల్లా స్వాతంత్ర సమరయోధుల చరిత్ర, స్వాతంత్ర సమరాంగణంలో తూర్పు గోదావరి అనే రెండు ప్రామాణిక గ్రంథాలు రచించారు. ఇవి ఆనాటి స్వాతంత్ర చరిత్రని కళ్ల ముందుకు తెచ్చి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి. డాక్టర్ చిరంజీవిని కుమారి తన కుటుంబాన్ని, ఉద్యోగ జీవితాన్ని తీర్చిదిద్దుకున్న తీరు బహుదా ప్రశంసనీయం. డాక్టరేట్ సాధించగానే ఆమె కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా చేరారు. తదుపరి అదే కాలేజీలో అమ్మాయిల హాస్టల్ వార్డెన్ గా 8 ఏళ్లపాటు సేవలందించారు. 1977 డెప్యుటేషన్ మీద ఐడియల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆ చిన్న కాలేజ్ ఆమె జీవితం మొత్తం మీద ప్రధాన భూమిక వహించింది. మకుటం లేని మహారాణిలా ఆమె తన విద్యాతృష్ణని, నిబద్ధతని ఆ విద్యార్థుల జీవితాల్లోకి వంపేశారని చెప్పటం సముచితంగా ఉంటుంది. 1970 ఇండియా సోవియట్ సాంస్కృతిక సమ్మేళనం ఇస్కస్ పేరుతో ఇరు దేశాల మధ్య స్నేహం, సంస్కృతి పెంపొందించటానికి 70 మందితో ఏర్పడిన బృందానికి చిరంజీవిని నాయకత్వం వహించారు. దేశం నలుమూలల నుంచి అన్ని రంగాల్లో ప్రముఖులు పాల్గొన్న ఈ బృందం 20 రోజుల పాటు రష్యాలో పర్యటించింది. ఇస్కస్ కార్యదర్శిగా ఆమె సోవియట్ ప్రజల సిద్ధాంతకర్త, నాయకుడు అయిన లెనిన్ గురించి లెనిన్ అండ్ యూనివర్సల్ బ్రదర్హుడ్ అనే ఇంగ్లీష్ వ్యాసం రాశారు. అది ఆనాటి రష్యాలో విమర్శకుల ప్రశంసలు పొందిందని చెప్తారు. సోవియట్ స్త్రీల రచనలు
వారి మనోభావాలు భారతీయ స్త్రీల అంతరంగాలకు దగ్గరగా

0: ఉన్నాయని భావించిన ఆమె వారి 35 కవితల్ని లేత మందారాలు, రక్త సింధూరాలు పేరుతో 25 మంది కవయిత్రుల రచనల్ని తెలుగులోకి అనువదించారు. ఈ సంకలనానికి ఆమె సోవియట్ ల్యాండ్ అవార్డు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా చరిత్ర సంస్కృతి పేరుతో 650 పేజీల బృహత్ గ్రంథాన్ని వెలువరించారు. డాక్టర్ చిరంజీవిని కుమారి 3 స్వీయ కవితా సంపుటలు రచించారు. వీటిలో ఆమె సాహిత్య సృజన, చైతన్యం, స్త్రీవాద దృక్పథం స్పష్టంగా కనిపిస్తాయి. 80కి పైగా చర్చాగోష్ఠుల్లో పాల్గొని స్త్రీవాద వ్యాసాలు రాశారు. సమస్యలకి పరిష్కారాలు సూచించటం ఆమె ప్రత్యేకత. ప్రతిష్టాత్మక సంస్థ ఆలిండియా విమెన్స్ కాన్ఫరెన్స్ కాకినాడ శాఖకి గత 36 ఏళ్లుగా సేవలందించారు. వీరి అధ్యక్షతలో ఆ సంస్థ కోశాధికారిగా నేను వారితో కలిసి పనిచేసే భాగ్యం నాకు దక్కింది. ప్రభుత్వం వారికంటే చాలా ముందుగా శానిటరీ నాప్కిన్స్ దివ్యాంగ బాలికల చేత తయారు చేయించి ప్రభుత్వ పాఠశాలల్లో ఆడపిల్లలకి అతి తక్కువ ధరకి అందించటం, ఓఎన్జిసి, సీపోర్టు లాంటి కార్పొరేట్ సంస్థల ఆర్థిక సహాయంతో సముద్ర తీరాల్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దటం, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధుల పట్ల మహిళల్ని అప్రమత్తం చేయటం లాంటి ఎన్నో కార్యక్రమాల్ని సమాజహితంగా చేయటానికి మాకు మార్గదర్శకులయ్యారు. జన విజ్ఞాన వేదిక కార్యదర్శిగా, అరసం ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా కాకినాడ వేణుగోపాల సంస్కృత ప్రచార సభ, ఈశ్వర పుస్తక భాండాగారం, జిల్లా గ్రంథాలయ సెక్రటరీగా, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంటుగాను, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, అన్నవరం సత్యవతీదేవి మహిళా కళాశాల లాంటి గొప్ప విద్యాలయాలు తూర్పుగోదావరికి రావటానికి కీలక పాత్ర వహించారు. డాక్టర్ చిరంజీవిని కుమారి విద్యా, సాహిత్య, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో చేసిన అసాధారణ సేవలకు గాను లెక్కలేనన్ని పురస్కారాలు అందుకున్నారు. వాటిలో షీ ఫౌండేషన్ హైదరాబాద్ వారిచే ఎక్సలెన్సీ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ విమెన్ ఎంపవర్మెంట్ అవార్డు 2012లో వీరిని వరించింది. సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు రవీంద్ర భారతిలో అప్పటి హైదరాబాద్ గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారి కీర్తి పురస్కారం, ఇంటిగ్రల్ హ్యూమనిస్ట్ అవార్డు 2014, పుల్లెల తాతయ్య మెమోరియల్ అసోసియేషన్ వారి వెంకట్రామయ్య సాహితీ పురస్కారం, వారి మరణానంతరం పద్మభూషణ్ దుర్గాబాయి దేశ్ముఖ్ అవార్డు 2025 గాను వారి కుమారులకు ఆలిండియా విమెన్స్ కాన్ఫరెన్స్ కాకినాడ శాఖ అందించారు. చిరంజీవిని కుమారి పిఎస్ శర్మ దంపతులకి 2 కుమారులు. చిరంజీవిని కుమారి ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు, మనం మన మూలాల్ని మర్చిపోకూడదు. వారసత్వంగా ఆస్తులు పంచినట్టే మన పిల్లలకు మన మూలాలను కూడా ఇవ్వాలి. అంతేకాదు వారు వాటిని గుర్తుపెట్టుకునేలా చెయ్యాలి అని. ఇంతగా ఇన్ని సంస్థల్లో కీలకంగా ఉంటూ కూడా కుటుంబానికి ఆమె స్వయంగా వంట చేసి పెట్టేవారు. అతిథులు, స్నేహితులతో పండగ వాతావరణం ఉండేది వారి ఇంట్లో. ఇన్ని రంగాల్ని ఇంతగా సుసంపన్నం చేసిన ఈ విశిష్ట వ్యక్తిత్వ మూర్తి తన చివరి క్షణం వరకు కూడా పనిచేస్తూనే ఉన్నారు. జూన్1 2025 ఇక సెలవంటూ తరలిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆ రోజు తూర్పుగోదావరి జిల్లాకి చీకటి రోజుగా పత్రికలన్నీ కన్నీటి నివాళి అర్పించాయి. వారి అభిమానులు, కాకినాడ అశేష జనం వెంట వస్తుండగా తన చివరి కోరిక ప్రకారమే వారి పవిత్ర దేహం కాకినాడ రంగరాయ వైద్య కళాశాలకి వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం వారి కుమారులు అందజేశారు. డాక్టర్ చిరంజీవిని కుమారి స్ఫూర్తి ముందు తరాల వారందరికీ ఆదర్శం. వారితో పాటుగా దాదాపు 50 సంవత్సరాల నా అనుబంధం కూడా ధన్యమైంది.
1: ఇంతవరకు మీరు డాక్టర్ పి చిరంజీవిని కుమారి గారి గురించి పశుపతి పద్మజావాణి గారి ప్రసంగాన్ని విన్నారు.

0: వచ్చే వారం మీరు తాళ్లపాక తిమ్మక్క గారి గురించి విశ్వైక గారి ప్రసంగాన్ని వింటారు. ఈ కార్యక్రమాన్ని మనకందించిన వారు అక్షరయాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.
1: ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:32 దాటి 53 సెకండ్లైంది.

0: నారీ నారీ నడుమ మురారి చిత్రం కోసం యాసిన్ నిజార్ పాడిన పాట విన్నారు. రామజోగయ్య శాస్త్రి గేయ రచన, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజిషన్ లో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్

0: www.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వింటున్న పాట ఫంకీ చిత్రం కోసం రామ్ మిరియాల పాడింది. దేవ్ పవార్ గేయ రచన, భీమ్ సిసిలియో మ్యూజిక్ కంపోజిషన్ లో.

0: करता है। परिस्थितियों के अनुसार बदलना। एक उद्यमी हमेशा परिस्थितियों के अनुसार खुद को बदलता है। यदि वह ऐसा नहीं कर पाता तो निश्चित रूप से अधिक प्रतिस्पर्धा या नई तकनीक के कारण असफल हो जाएगा। कुशल नेतृत्व। एक सफल उद्यमी की पहचान उसकी नेतृत्व योग्यता है। एक सफल उद्यमी वो है जो सही समय और सही जगह पर सही निर्णय लेता है। नेतृत्व गुण हर इंसान में होता है, लेकिन सही समय पर सही निर्णय लेने वाला और साथ मिलकर काम करने वाला व्यक्ति ही एक वास्तविक उद्यमी होता है। अगर आप में ये उद्यमशीलता की योग्यता है तो ये अच्छी बात है, लेकिन अगर आप में ये गुण नहीं है तो आप सीखकर और अभ्यास करके इसे अपना सकते हैं और अपना बिजनेस शुरू कर सकते हैं। तो दोस्तों, ये था एंटरप्रेन्योरशिप के बारे में। विद दिस वी कंक्लूड टुडेज प्रोग्राम। आई विल गेट बैक टू यू इन आवर नेक्स्ट प्रोग्राम। टिल देन हैव अ ग्रेट टाइम। बाय। दोस्तों, आपके सुझाव, सलाह और फीडबैक के लिए आप हमें कॉल या मैसेज कर सकते हैं। हमारा नंबर है 09515227039। आई रिपीट, 09515227039। हमारा ईमेल आईडी है feedbackamc1@gmail.com। आई रिपीट, feedbackamc1@gmail.com। दिस प्रोग्राम इज प्रोड्यूस्ड एंड स्पॉन्सर्ड बाय एडवेंटिस्ट मीडिया सेंटर।
1: ఇంతవరకు లంహే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుండి భీమ్స్ పాడిన పాట విన్నారు మధుప్రియతో కలిసి, ఇంకా అనంత్ శ్రీరామ్ గే రచన భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్లో.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: వింటున్న పాట భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఈ మూవీ నుండి కపిల్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట చంద్రబోస్ గే రచన భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్లో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇప్పుడు విందాం. అనగనగా ఒకరోజు చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన పాట, చంద్రబోస్ గేయ రచన, మిక్కిజే మేయర్ సంగీతం.

0: సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఈ రోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పిల్లల్లో టీకాలు ఈ అంశం గురించి డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐసి ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణానుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈరోజు యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ జ్వరెవ్తో తలపడతారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి స్థిరమైన భవిష్యత్తు ఉండేలాగా నిశ్చయం చేయడానికి మొక్కలు నాటడం ఎంతో ముఖ్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన వృక్షమిత్ర కార్యక్రమం పర్యావరణ సంరక్షణ సంకల్ప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు ప్రపంచమంతా వాతావరణంలో మార్పులు భూతాపం పట్ల తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు. 1880 నుండి సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం, మంచు ఖండాలు కరిగిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు దాదాపు 20 నుండి 23 సెంటీమీటర్లు పెరిగాయని ఆయన చెప్పారు. 1900 సంవత్సరంతో పోలిస్తే భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఇది వాతావరణంలో మార్పులకు సంబంధించిన తీవ్రమైన హెచ్చరిక అని ఆయన చెప్పారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక చర్యలు చేపట్టారని చౌహాన్ చెప్పారు.
1: वर्तमान दर से अगर ग्रीन गैसों का उत्सर्जन जारी रहा, वनों की कटाई, प्रदूषण और प्राकृतिक संसाधनों का अत्यधिक दोहन जारी रहा तो 2050 तक पृथ्वी को गंभीर पर्यावरणीय, आर्थिक और सामाजिक चुनौतियों का सामना करना पड़ेगा.
0: దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. పర్యావరణాన్ని కాపాడడానికి, సంరక్షించడానికి ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారం, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2070 నాటికి భారతదేశం నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మంగళవారం నాడు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీటిల్లో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రుల్లో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అస్సాంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో

ఈఎస్ఐ ఆత్పత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండిలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉంది. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను, దేశ నిర్మాణంలో వారి పాత్రను గుర్తిస్తూ డాక్టర్ మాండవ్య ఈ సందర్భంగా సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్దతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్దిదారులకు నగదు బహుమానాలను కూడా ఆయన పంపిణీ చేయనున్నారు. కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాజే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణానుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన సిపిడబ్ల్యూడి 172వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, ఏదైనా భవనం లేదా నిర్మాణం నిర్మించేటప్పుడు దాని మన్నిక బలానికి సంబంధించిన విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సంస్థ విశ్వసనీయతను మరింతగా పెంపొందించేందుకు పూర్తి నిజాయితీ నైతికతతో పనిచేయాలని సిపిడబ్ల్యూడి అధికారులు సిబ్బందికి ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో నిర్మించనున్న నేషనల్ కౌన్సిల్ ఫర్ పబ్లిక్ వర్క్స్ భవనానికి కేంద్ర మంత్రి వర్చువల్ పద్దతిలో శంకుస్థాపన చేశారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాహన ఇంధన ట్యాగ్లో సమస్యను కలిగిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఒక నకిలీ చిత్రాన్ని ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పత్రికా సమాచార కార్యాలయం ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారం అబద్దమని తేల్చెప్పింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సరఫరా చేసే E20 పెట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు పీఐబీ తెలియజేసింది. ఇంధనం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడు ఇథనాల్ పెట్రోల్ ఒకదానికొకటి పూర్తిగా కలిసిపోతాయని, అవి విడిపోవడం లేదా విడివిడిగా పొరలుగా ఏర్పడడం జరగదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మన దేశంలో సరఫరా చేస్తున్న ఇథనాల్ కలిపిన పెట్రోల్ అత్యంత కఠినమైన నాణ్యత ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు అనేక పరీక్షలకు గురవుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ నిర్వహిస్తున్న సంస్థలు తమ హోదాను క్రమబద్దీకరించుకోవడానికి ఒకేసారి అవకాశం కల్పిస్తూ 2026 యామ్నెస్టీ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 1961 ఆదాయం పన్ను చట్టం కింద గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ అనేది యజమాని స్వయంగా నిర్వహించే ప్రావిడెంట్ ఫండ్ పథకం. ఇది ప్రావిడెంట్ ఫండ్ విరాళాలను నేరుగా ఈపీఎఫ్ఓలో జమ చేయడానికి బదులుగా ఒక ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా అంతర్గతంగా నిర్వహిస్తుంది. చట్టపరమైన నిబంధనల కట్టుబడి ఉండేలా చూస్తూనే ఇటువంటి ట్రస్టులను ఒకే విధమైన చట్టబద్దమైన చట్టంలోకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. బంగ్లాదేశ్లో గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా సంభవించిన వరదలు, కొండచర్యలు విరిగిపడిన సంఘటనలు 44 మంది మరణించారు. కొండచర్యలు విరిగిపడడంతో కొందరు ప్రాణాలు కోల్పోగా అత్యధిక శాతం మంది వరదలు పొంగిపొర్లుతున్న నదుల కారణంగా మునిగిపోయి లేదా కొట్టుకుపోయి మరణించారు. వరదల కారణంగా దాదాపు 2,67,000 కుటుంబాలు ప్రభావితమయ్యాయని ఆ దేశ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలియజేశారు. రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు రాజధాని ఢాకాలోని కొన్ని ప్రాంతాలు జలమయమై సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. చైనాలో జెజియాంగ్ ప్రావిన్స్లో తీరం దాటిన కొద్ది గంటలకే బావి తుఫాన్ బలహీనపడి ట్రాపికల్ స్టామ్గా మారింది. అయినప్పటికీ ఇది దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే బలమైన గాలులు, భారీ వర్షాలకు కారణమైంది. ఈ తుఫాన్ క్రమంగా తన తీవ్రతను కోల్పోతూ తూర్పు చైనా మీదుగా వాయువ్య దిశగా అన్హుయి ప్రావిన్స్ వైపు కదులుతుందని చైనా జాతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ భారత్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆటలో కడపటి సమాచారం అందే సమయానికి భారత్ తన 2 ఇన్నింగ్స్లో 1 వికెట్ నష్టానికి 154 పరుగులు చేసింది.

0: అంతకుముందు నిన్న ఇంగ్లాండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులు కాలౌట్ అయింది. అంతకుముందు మ్యాచ్ ప్రారంభమైన రోజు భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులు కాలౌట్ అయింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ కావడం వల్ల ఈ మ్యాచ్ ఒక చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఎక్స్ట్రా టైంలో 2-1 గోల్స్ తేడాతో నార్వేపై విజయం సాధించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం నాడు జరగనున్న మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్ స్పెయిన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. గురువారం అర్ధరాత్రి భారత కాలమానం ప్రకారం 12:30 ఇంగ్లాండ్ అర్జెంటీనా మధ్య 2వ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ 2 సెమీఫైనల్స్లో విజేతలుగా నిలిచిన జట్లు జూలై 20వ తేదీన న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్లో తలపడతాయి. ఓడిపోయిన జట్లు జూలై 19వ తేదీన మాయామిలో 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆడతాయి. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్ ఈరోజు జరగనున్నాయి. మహిళల డబుల్స్ మ్యాచ్ కూడా ఈరోజు జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం 8:30 జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్స్ పోటీలో ప్రపంచ నంబర్ 1 యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడతారు. నోవక్ జోకోవిచ్పై వరుస సెట్లలో విజయం సాధించి సినర్ టైటిల్ పోరుకు అర్హత సాధించగా బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ ఫెరీన్ ఓడించి జ్వెరెవ్ తన కెరియర్లో మొట్టమొదటి వింబుల్డన్ ఫైనల్లోకి ప్రవేశించారు. విశేషాలు మరొకసారి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానం అవలంబించాలని కేంద్ర గృహ నిర్మాణ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇంకొద్దిసేపట్లో యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ స్వరేవ్తో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 25 సెకండ్లైంది. ఇప్పుడు విందాం ఆరోగ్య జీవనం పిల్లల్లో టీకాలు ఈ అంశం గురించి డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన చిన్నపిల్లల్లో టీకాలు వ్యాక్సినేషన్ గురించి తెలియజేయడానికి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారు మన ఆకాశవాణి స్టూడియోస్ ఇచ్చేశారు. నమస్కారం అండి డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: ముఖ్యంగా ఒక ఇంట్లో పిల్లలు రావడము గొప్ప శుభ సూచకంగా ఆనందదాయకంగా గొప్ప భాగ్యంగా భావిస్తుంటారు. అయితే మారుతున్న పరిస్థితుల్లో రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయి కాబట్టి ఈ వ్యాధుల పట్ల ముందు జాగ్రత్తగా టీకాలు ఇవ్వడం అంటూ జరుగుతుంటుంది ప్రివెన్షన్ కోసం. సో ఈ వ్యాక్సినేషన్ పద్ధతిని పిల్లలు పుట్టినప్పటి నుంచి ఏ స్థాయి వరకు ఏ దశలో ఎలా పాటించాలి అన్న విషయం తెలియజేయండి.
1: మనం ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా తల్లి గర్భంతో ఉన్నప్పుడు కూడా రెండు వ్యాక్సిన్స్ ఇస్తున్నాము, ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి లంగ్స్కి నిమ్ము రాకుండా, దాంతోపాటు టెటనస్ కాకుండా డీపీటీ వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నాము మదర్స్కి. దానివల్ల బేబీకి కూడా ఫ్యూచర్లో ఈ డీపీటీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. సో తల్లులు కూడా వ్యాక్సిన్ ఉంటుంది గర్భంతో ఉన్నప్పుడు, అది గుర్తుపెట్టుకోవాలి.
0: తల్లి గర్భంలో నుంచే మనం వ్యాక్సినేషన్ మొదలవుతుంది.
1: అయితే పిల్లలు పుట్టంగానే మనము పుట్టినరోజు ఇచ్చే వ్యాక్సిన్స్ దగ్గర నుంచి దగ్గర దగ్గర 5 సంవత్సరాల వరకు ఇస్తాము. దాని తర్వాత 10వ సంవత్సరంలో ప్లస్ 15వ సంవత్సరంలో వ్యాక్సిన్స్ ఇస్తాం.
0: అంటే సాధారణంగా ఏ వయసులో ఏ వ్యాధి బారిన పడి పిల్లలు తీవ్ర నష్టానికి గురవుతుంటారో ఆయా సందర్భాలను దృష్టిలో ఉంచుకొని ఆయా సమయానుకూలంగా వ్యాక్సిన్ ఇచ్చి వాళ్ళని వాటికి ప్రిపేర్ చేసి సన్నద్ధంగా ఎదుర్కొనే విధంగా చేస్తారు.
1: అయితే ఒక కాలంలో మన

0: మనకి ఇప్పుడు పోలియో చూడండి, ప్రతి 3-4లో ఒకరికి పోలియో వచ్చి కాలు వీక్గా ఉండడము అలా ఉండేది. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, కొన్ని కోట్ల బేబీస్కి, అంటే 5 సంవత్సరాల కింద ఉన్న కోట్ల బేబీస్కి పల్స్ పోలియో ఇవ్వడం వల్ల ఆ వ్యాధిని మనము కంప్లీట్గా నిర్మూలించగలిగినాం. ఇండియాలో అసలు 2011 నుంచి పోలియో కేసులు లేనే లేవు. సో వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ అదనమాట. ఒక వ్యాక్సిన్ ఇచ్చామంటే ఆ డిసీజ్ ఆ బేబీకి రాకుండా ఉంటుందని మనం వ్యాక్సిన్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు పుట్టినప్పుడు మనము పోలియో చుక్కలతో పాటు బీసీజీ అంటే బాసిలస్ క్యాల్మెట్ గ్వెరిన్, ఇది ట్యూబర్క్లోసిస్ అంటే క్షయవ్యాధికి అగెన్స్ట్గా ఇస్తామన్నమాట. ఈ క్షయవ్యాధి మనకి బ్రెయిన్లో వస్తుంది, లంగ్స్లో వస్తుంది, కడుపులో వస్తుంది, ప్లస్ లింఫ్ నోడ్స్లో వస్తుంది. కానీ మనం ఇచ్చే వ్యాక్సిన్స్ బ్రెయిన్కి లంగ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ దాన్ని అరికట్టడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో నంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ తగ్గడం వల్ల ఆ డిసీజ్ మన దగ్గర ఉండకుండా తగ్గిపోతుంది. దాంతోపాటు హెపటైటిస్ బి, ఇది ప్రాణాంతకమైన హెపటైటిస్ బి లివర్ని ఇన్ఫెక్ట్ చేసే రోగము. ఇది ఎఫెక్ట్ అయిన తర్వాత మనిషి కోలుకునే ఛాన్స్ ఉండదు, స్లోగా లివర్ పాడైపోవడము, దాని తర్వాత సిరోసిస్లోకి వెళ్ళిపోయి ఫెయిల్యూర్లోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనం పుట్టినప్పుడు 3 చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ ఇస్తాము, అందులో పోలియో, హెపటైటిస్ బి అండ్ బీసీజీ ట్యూబర్క్లోసిస్ అగెన్స్ట్గా ఇస్తాం సార్.
1: ఎదుగుదల దశలో ఏ స్థాయిలో ఏ వ్యాక్సిన్స్ ఇవ్వాలంటారు?
0: అయితే ఇప్పుడు అన్ని వ్యాక్సిన్స్ దగ్గర గవర్నమెంట్లోనే దొరుకుతున్నాయి. బీసీజీ, పోలియో, హెపటైటిస్ బి అయిన తర్వాత 6 వారాలకి మళ్ళీ ఆశా వర్కరే మిమ్మల్ని పిలుస్తుంది, లేకపోతే వాళ్ళే మీకు ఇంటికి వచ్చి వ్యాక్సిన్స్ ఇస్తారు. అందులో మళ్ళీ ఓకే డిపిటి, డిఫ్తీరియా, పర్టుసిస్, టెటనస్. డిఫ్తీరియా అంటే బాగా దగ్గి దగ్గర లంగ్స్ ఇన్ఫెక్ట్ అయిపోయే రోగం అన్నమాట. పర్టుసిస్ కూడా సేమ్. దాంతోపాటు టెటనస్, మనం యూజువల్గా మూలగుచ్చుకుంటే టెటనస్ ఇంజెక్షన్ వేసుకున్నారా, లేకపోతే ఎక్కడన్నా దెబ్బలు తగిలితే టెటనస్ ఇంజెక్షన్ వేసుకున్నారా అంటారు కదా,
1: ధనుర్వాతం రాకుండా.
0: ఎస్, సో దానికి అగెన్స్ట్ వ్యాక్సిన్ ఇస్తాం అన్నమాట. కానీ రీసెంట్గా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఈ డిపిటితో పాటు కొన్ని ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. దాన్ని మనం కాంబినేషన్ వ్యాక్సిన్ అంటాము. సో ఒకటే ఇంజెక్షన్లో 5 వ్యాక్సిన్స్ ఇంక్లూడ్ చేస్తారు. అందులో ఎక్స్ట్రా మనకి హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా అనే వ్యాక్సిన్ వస్తుంది. నెక్స్ట్ హెపటైటిస్ బి, ఇందాక చెప్పాం కదా. సో దాన్ని బూస్టర్ పుట్టిన దానికి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనము సెకండ్ టైం 6 వీక్స్కి ఇచ్చినప్పుడు దాని స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అంటే బాడీలో ఫైట్ చేసే కెపాసిటీ పెంచడానికి బూస్టర్ ఇస్తాం. దీంతోపాటు మళ్ళీ పోలియో చుక్కలు ఇస్తాం. 4 ఇయర్స్ కింద నుంచి గవర్నమెంట్ నీమోకోకల్ వ్యాక్సిన్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేసింది. నీమోకోకల్ వ్యాక్సిన్ ప్రాణాంతకమైన నిమోనియాల నుంచి, ప్లస్ చెవి ఇన్ఫెక్షన్, చెవిలో పస్సు వస్తుంది కదండి, చాలామందికి విన్నాం మనం పుట్టినప్పటి నుంచి 6 నెలలోపు చెవిలో పస్సు వస్తుందని, దాని నుంచి అవాయిడ్ చేస్తుంది, ప్లస్ చిన్న చిన్న జలుబులు దగ్గులు రాకుండా కూడా అవాయిడ్ చేస్తుంది. దాన్ని నీమోకోకల్ వ్యాక్సిన్ అంటారు. సో అది కూడా ఇప్పుడు గవర్నమెంట్లో ఇంక్లూడ్ చేశారు. దీంతోపాటు లూజ్ మోషన్స్కి కారణమైన రోటా వైరస్, దీనికి అగెన్స్ట్గా చుక్కలేస్తారు. సో రోటా వైరస్ డయేరియా ఏంటి అంటే చాలా సీరియస్ ఫామ్ ఆఫ్ డయేరియా.
1: చాలా సందర్భాల్లో డాక్టర్ గారు ఈ డయేరియాని గనక నియంత్రించలేకపోతే ప్రాణాంతకమయ్యే ప్రమాదం కూడా ఉందంటారు కదా.
0: ఎస్, డయేరియా ఏంటంటే మన బాడీలోంచి లవణాలన్నీ మోషన్లో వెళ్ళిపోతాయి. మనము ఆ లవణాలు మళ్ళీ రిటర్న్గా ఓరల్గా ఇవ్వలేకపోయినా, లేకపోతే ఆ బేబీ తను ఫీడ్ తీసుకోలేకపోయినా, ఓఆర్ఎస్ తీసుకోలేకపోయినా వీక్ అయిపోవడము, దగ్గర దగ్గర కిడ్నీస్, లంగ్స్ అండ్ లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో డిహైడ్రేషన్ ఈజ్ వెరీ సీరియస్. మనము లూజ్ మోషన్స్ అయినప్పుడు ఓఆర్ఎస్ కానీ ఫీడింగ్ కానీ కంటిన్యూ చేయాలి.
1: ఈ రోటా వైరస్ అనేది తీవ్ర స్థాయిలో నష్టం చేస్తుంది.
0: తీవ్ర స్థాయిలో నష్టం చేసి బిడ్డ దగ్గర దగ్గర ఒక 30-20% వెయిట్ తగ్గిపోతారు. సో చాలా సీరియస్ కైండ్ కాబట్టి గవర్నమెంట్ అది ఇంపార్టెంట్గా తీసుకొని ఇది కూడా రోటా వైరస్ ఇంక్లూడ్ చేశారు. 6 వారాల వరకు మనం వచ్చాం కదా, 10వ వారము 14వ వారం సేమ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఓకే, ఇందాక మనం ఏదైతే అనుకున్నామో 5 వ్యాక్సిన్స్ ఒకదానిలో డిపిటి, హెచ్ఐవి, హెపటైటిస్ బి, దాంతోపాటు ఒక నిమోకొక్కల్ వ్యాక్సిన్, దాంతోపాటు ఒక రోటా వైరస్ వ్యాక్సిన్. సో 6 వారాలు 10 వారాలు 14 వారాలు సేమ్ ఉంటాయి. 10వ వారంలో ఒక పీసీ వేయరు, అంటే నిమోకొక్కల్ వ్యాక్సిన్ మళ్ళీ 9వ నెలకి ఇస్తారు. సో ఇది గవర్నమెంట్ షెడ్యూల్. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్ ఇది, 6 నెలలకి ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఇస్తామన్నమాట. ఇన్ఫ్లుయెంజా అనేది ఒక లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేసే డిసీజ్, సివియర్ కైండ్ ఆఫ్ నిమోనియా కాజ్ చేస్తుంది. ఇది 5 ఇయర్స్లో పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఎందుకంటే 5 ఇయర్స్లో పిల్లలే బాగా ఎఫెక్ట్ అవుతారు. దగ్గర దగ్గర ఐసీయూలో జాయిన్ అవ్వడము, వెంటిలేటర్ మీదకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. దాంతోపాటు మిగతా ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఇన్ఫ్లుయెంజా వచ్చినప్పుడు. సో దానికోసమని మనము ప్రైవేట్లో, గవర్నమెంట్లో కాదు, ప్రైవేట్లో మనం ఫ్లూ వ్యాక్సిన్ 6వ నెలకి 7వ నెలకి వేస్తాము. ఓకే, ఇది ఫ్లూ గురించి. నెక్స్ట్ 9వ నెలకి ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఎక్కడైనా మనము మమ్స్, మీజిల్స్

0: రుబెల్లా వ్యాక్సిన్ వేస్తాం అన్నమాట. పాతకాలంలో చిన్నమ్మవారు అని ఉండేది, పెద్దమ్మవారు ఉండేది. చిన్నమ్మవారు అంటే మీజిల్స్, దాన్ని హిందీలో గోబ్రి అంటారు. అది ఏంటి అంటే జ్వరం వచ్చిన తర్వాత పిల్లవాడికి చర్మం అంతా ర్యాష్ వస్తుంది, ఎర్రగా మచ్చలు వస్తాయి అన్నమాట. అవి నోట్లో గొంతులో కూడా వస్తాయి. అండ్ ఈ డిసీజ్ వల్ల ఏంటంటే సేమ్ మళ్ళీ లంగ్స్లో, బ్రెయిన్లో, ప్లస్ మన స్టమక్లో, కొన్ని కొన్నిసార్లు టెస్టికల్స్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత పిల్లవాడు చాలా వీక్ అయిపోయి తన ఇమ్యూనిటీ తగ్గిపోయి మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ ఆ నెక్స్ట్ ఇయర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ని ఇస్తారు 9 మంత్స్కి.
1: మమ్స్, మీజిల్స్ అండ్ రుబెల్లా.
0: ఎస్, దాంతోపాటు జేఈ వ్యాక్సిన్ అని ఇస్తున్నాం ఇప్పుడు, జాపనీస్ ఎన్సెఫలైటిస్ అని. ఈ జేఈ ఏంటి అంటే ఎక్కువ అడవుల్లో, కొండల ప్రాంతాల్లో ఉంటుంది. అండ్ దాని ఎండమిక్ ఏరియా రోజు రోజుకి పెరుగుతుంది అన్నమాట. ఒక టైంలో కొండల్లో, అడవుల్లో ఉండేది, ఇప్పుడు అక్కడ పాపులేషన్ ఎక్కువ అయిపోయి ఆ ట్రాన్స్ఫర్స్ ఎక్కువ అవడం వల్ల ఆ దగ్గు జలుబు ద్వారా మనకు కూడా స్ప్రెడ్ అవుతుంది. అండ్ దీనికి ట్రీట్మెంట్ ఉండదు. ఒకసారి బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వచ్చింది, జాపనీస్ ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్కి వచ్చే ఇన్ఫెక్షన్, సో దీనికి ట్రీట్మెంట్ ఉండదు ఇంకా. సో దానికి అగెన్స్ట్గా ఇప్పుడు మనం వ్యాక్సిన్ కూడా ఇస్తున్నాం.
1: ఇది 10 నెలల వరకు వచ్చాం.
0: ఎస్,
1: ఆ తర్వాత
0: 12వ నెలలో మనం మళ్ళీ ప్రైవేట్లో తీసుకుంటే హెపటైటిస్ ఏ అండ్ టైఫాయిడ్ ఇస్తాం అన్నమాట. హెపటైటిస్ ఏ అనేది లివర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్. మనం పాతకాలంలో పసకలైనా తినకి అని చెప్తాం కదా, పచ్చకామెర్లు అంటే ఇది హెపటైటిస్ ఏ. ఈ ఇన్ఫెక్షన్ వల్ల పచ్చకామెర్లు వస్తాయి. అండ్ నెక్స్ట్ వ్యాక్సిన్ టైఫాయిడ్ అన్నమాట. టైఫాయిడ్ మనం ఎంతో కాలం నుంచి చూస్తున్నాము. టైఫాయిడ్ జ్వరాలు అసలు ఊరు ఊరినే వణికిస్తాయి. యూజువల్గా వాటర్ నుంచి వస్తుంది, కానీ తర్వాత ఒకరి నుంచి ఒకరికి తుమ్ముల ద్వారా, దగ్గుల ద్వారా స్ప్రెడ్ అయ్యి అది కంటేజియస్గా అవుతుంది అన్నమాట. సో అందుకే టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇస్తాం. ఇది 1 ఇయర్ వరకు ఉన్న వ్యాక్సిన్స్ అండి. సో ఈ వ్యాక్సిన్స్ రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళకి దగ్గర దగ్గర మనకి 90% ఆఫ్ ద డిసీజ్ ప్రివెంట్ చేయొచ్చు.
1: ఈ షెడ్యూల్ని స్థిరంగా డాక్టర్ గారు చెప్పినట్టుగా పద్ధతి ప్రకారం సంవత్సరం పాటు పిల్లల్ని కాపాడుతూ ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే 90% వరకు జీవితంలో ఈ సమస్యలు వాళ్ళకి
0: రాకుండా ఉంటాయి. వచ్చినా కానీ చాలా మైల్డ్గా వెళ్ళిపోతుంది. 1 ఇయర్ తర్వాత ప్రైమరీ షెడ్యూల్ అయిపోయింది కదా, 1 ఇయర్ తర్వాత బూస్టర్ షెడ్యూల్స్ అంటాము. అందులో మళ్ళీ మనం ఏదైతే ఇనీషియల్గా వ్యాక్సిన్స్ ఇచ్చామో వాటికి ఒక్కొక్క డోస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము 15 మంత్స్కి వచ్చాము. ఇందాక ఏదైతే ఎంఎంఆర్ వ్యాక్సిన్ గురించి మాట్లాడుకున్నామో అది మనం 15 నెలల్లో ఇస్తాము. ఇంకో ఎక్స్ట్రా వ్యాక్సిన్ చికెన్ పాక్స్ అని ఉంటుంది, అది చికెన్ పాక్స్ అంటే అమ్మవారు, దానికి వ్యాక్సిన్ ఉంది, అది మనం 15 నెలలప్పుడు తీసుకుంటాం. మళ్ళీ 18 నెలలప్పుడు ఈ 6, 10, 14 వారాల్లో ఇచ్చాం కదా డిపిటి, నిమోకోకల్ వ్యాక్సిన్, హెచ్ఐవి, అవి మనం బూస్టర్స్ లాగిస్తాం. 15 నెలల తర్వాత మనం 18 మంత్స్కి వచ్చేసరికి ఒక సెకండ్ చికెన్ పాక్స్ డోసు ప్లస్ సెకండ్ హెపటైటిస్ ఏ బూస్టర్ డోస్ ఇస్తాము. దీంతో మన సెకండ్ ఇయర్ వ్యాక్సిన్స్ కూడా అయిపోతాయి. అండ్ లాస్ట్కి మనము మెల్లగా 5th ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ ఈ డిపిటి ఏదైతే ముందు పుట్టినప్పుడు 16-14 వీక్స్కి ఇచ్చామో అది, దాంతోపాటు ఒక ఎంఎంఆర్ డోస్ బూస్టర్ లాగా ఇస్తాము. అండ్ కొన్ని స్పెషల్ కేసెస్లో, ఇప్పుడు మీ ఇంట్లో డాగ్ ఉందనుకోండి, లేకపోతే మీ ఇంట్లో చాలా డాగ్స్ ఉన్నాయి, మీరు రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ ద కంట్రీ, బ్రెయిన్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన మెనక్ట్రా అనే ఎంసీవీ అని వ్యాక్సిన్ ఉంటుంది, మెనింగోకోకల్ వ్యాక్సిన్ అని, అది తీసుకోవాలి. సో అవి స్పెషల్ కేసెస్ వ్యాక్సిన్స్ అనమాట, అది మేము పేరెంట్స్తో డిస్కస్ చేసేస్తాము. బట్ బేసిక్ వ్యాక్సిన్స్ మాత్రం ఇవి కవర్ చేసుకోవాలి.
1: ఇది కాకుండా మీరు 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు అన్నారు కదా డాక్టర్ గారు, అది ఏంటి?
0: 10 సంవత్సరాలకి ఇప్పుడు డిపిటీలోంచి ఒక పీ పర్టుసిస్ తీసేసి డిటి వ్యాక్సిన్ ఇస్తాం అన్నమాట. సో డిఫ్తీరియాకి, టెటనస్కి ఇంకా వచ్చే అవకాశం ఉందేమో అని చెప్పి డిటాప్ అనే వ్యాక్సిన్ ఇస్తాం.
1: సింగిల్ డోస్.
0: ఓకే, దీంతోపాటు ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ 9 ఇయర్స్ బాలికలకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటే యూట్రస్లో సర్వెక్స్ అనే పార్ట్ ఉంటుంది, సో దాన్ని ఒక వైరస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఎఫెక్ట్ చేసినాక అది ఓవర్ ది ఇయర్స్ తను పెద్దగా అయ్యేసరికి అది క్యాన్సర్లోకి మారే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి అగెయిన్స్ట్గా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తయారు చేశారు. సో మన ఇండియన్ గవర్నమెంట్ గ్రేట్, అసలు ఇది చెప్పాలంటే చాలా గ్రేట్ థింగ్, ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆ బాలికలకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ అయింది, ఇప్పుడు చాలామందికి వస్తుంది. 9-14 ఇయర్స్ లోపు ఎవరైనా ఉన్నారంటే గర్ల్స్, వాళ్ళకి మీరు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ దగ్గరున్న పిహెచ్సి కానీ సిహెచ్సికి వెళ్ళి తీసుకోవచ్చు.
1: పెద్ద ప్రమాదాన్ని తప్పించిన వాళ్ళం అవుతాం.
0: అది తీసుకోవడం వల్ల ఇప్పుడు రీసెంట్ స్టడీస్ ఏంటంటే క్యాన్సర్ని దగ్గర దగ్గర మనము 70-80% తగ్గించచ్చు ఆ సర్వైకల్ క్యాన్సర్ రేట్స్ని. 15 సంవత్సరాల్లో ఓన్లీ టీటీ ఇంజెక్షన్ ఉంటుందండి.
1: డాక్టర్ గారు, మనము ఈ వ్యాక్సిన్ షెడ్యూల్ ఒక చార్ట్ లాగా పెట్టుకొని ఈ నెల ఈ రోజు, ఈ నెల ఈ రోజు

0: ఈ వారంలో తీసుకోవాలి, ఈ వారంలో తీసుకొని డాక్టర్ గారు మనకు రాసిస్తారు. అది ఎంత పనున్నా ఏమున్నా వాళ్ళ బంగారు భవిష్యత్తు మనం కాపాడాలంటే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఏదైనా కారణం చేత ఒక డోసు మిస్ అయినట్లయితే భయపడాల్సిన అవసరం ఏమైనా ఉంటుందంటారా?
1: ఇప్పుడు మనం ఈ షెడ్యూల్ ఏదైతే రాసినామో దానికి ఆ షెడ్యూల్ను మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే కరెక్ట్ టైంకి తీసుకోవడం వల్ల బేబీకి ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందని మనము గ్యారంటీగా చెప్తాము. అండ్ ఇన్ఫెక్షన్ వచ్చినా చాలా లైట్గా వస్తుందని చెప్తాం. ఒకవేళ వాళ్ళు ప్రైమరీ సిరీస్ అంటే 6 వారంలో తీసుకొని మొత్తానికి మానేశారు, ఆ డిసీజ్ వచ్చే ఛాన్స్ పెరిగిపోతుంది వాళ్ళకి. సో అందుకని డేట్కి తీసుకోవాలి. లేదండి మేము 4 నెలలు మిస్ అయిపోయాము, అసలు మర్చిపోయాము, ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేవి తీసుకోలేదంటే డాక్టర్ గారి దగ్గరకు వస్తే, లేకపోతే గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆశా వర్కర్ దగ్గరికి వెళ్తే, సరే అమ్మ నేను క్యాచప్ షెడ్యూల్ అంటారు. క్యాచప్ అంటే మీరు మిస్ అయిపోయారు కానీ మీరు బ్యాక్వర్డ్ ఉన్నారు, మిమ్మల్ని క్యాచప్ చేస్తాం, ఆ ఏజ్కి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలో అక్కడ వరకు తీసుకొస్తామని చెప్పి నెల నెల ఇచ్చేలాగా ఒక షెడ్యూల్ పెట్టి వాళ్ళకి ఆ వ్యాక్సిన్స్ కవర్ చేసేస్తాం.
0: అంటే ఏదైనా తెలిసో తెలియకనో ఏదైనా విధిలేని పరిస్థితుల్లో కొంత మిస్ అయినప్పటికీ కూడా డాక్టర్ గారి సలహా మేరకు ఈ క్యాచప్ షెడ్యూల్ని ఒకటి డిసైడ్ చేసి దాని డోసు కూడా నిర్ణయించి తిరిగి వాళ్ళు వ్యాక్సినేషన్ సరైన విధంగా అంది భవిష్యత్తులో ఇలాంటి సమస్యల బారిన పడకుండా చేసే అవకాశం ఉందంటారు. కాబట్టి సరైన సమయంలో డాక్టర్ గారు నిర్దేశించిన మేరకు టీకాలు తీసుకున్నట్లయితే పిల్లలకి వ్యాధి బారి నుండి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి సహకరించిన వాళ్ళమవుతాం. అది ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
1: థ్యాంక్ యూ అండి.

ఇంతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పిల్లల్లో టీకాలు ఈ అంశం గురించి డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:31. పాటతో ప్రయాణం. మరి ఆఫీసులు లేవు, ఎక్కడ వెళ్ళింది లేదు, ఇంట్లోనే కూర్చున్నాం. ప్రయాణం అయితే ఇవాళ ఇంట్లోనే సాగిపోతుంది దీపిక అంటారా, పర్లేదు. బట్ సండేకు ఉన్న ఎంటర్టైన్మెంట్ వేరే ఏ రోజుకు లేదని నా ఉద్దేశం. అవునా, ఎందుకంటే ఎంటైర్ ఫ్యామిలీ ఇంట్లోనే ఉంటారు కాబట్టి. మరి పాటతో ప్రయాణంలో ఎప్పుడైతే వినిద్దాం, నిన్నే ప్రేమిస్త చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట సామవేదం షణ్ముఖ శర్మ, గేయ రచన ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వింటున్న పాట జై మందేరా చిత్రం కోసం ఉదిత్ నారాయణ బృందం పాడింది చంద్రబోస్ కే రచన, వందే మాతరం శ్రీనివాస్ సంగీతం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

0: నువ్వు నేను చిత్రం కోసం ఎస్పి చరణ్ ఉషా బృందం పాడిన పాట విన్నారు. కులశేఖర్ రచన, ఆర్పి పట్నాయక్ సంగీతం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:47 దాటి 10 సెకండ్లైంది. పాటతో ప్రయాణం వింటున్నారు. ఇప్పుడు వినేద్దాం ఆల్ టైమ్ హిట్స్ లో ప్రేమికుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం, రాజశ్రీ రచన, ఎ రెహమాన్ సంగీతం.

0: ప్రేమికుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: నిన్నే ఇష్టపడ్డాను చిత్రం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువచ్చే సిఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. 3 దేశాల పర్యటన విజయవంతంగా ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశానికి తిరిగి వచ్చారు. కేంద్రీయ విద్యాలయాలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలుస్తున్నాయని పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ అన్నారు. తెలంగాణ రక్షణ సేన గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ పార్టీ కోరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ రక్షణ సేన ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ లేఖ రాశారు. భువనగిరి చిట్యాల 4 లేన్ల రోడ్డుకు రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్సీ కోదండరాం చెప్పారు. ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్ బుద్ధజ్యోతి హాల్లో ఉద్యమకారుల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెన్షన్దారుల జేఏసీ కోర్ కమిటీ ప్రత్యేక సమావేశం ఈరోజు హైదరాబాద్లో జరిగింది. పీఆర్సీ కరువు భత్యం వాయిదాలను వెంటనే విడుదల చేయాలని, నగదు రహిత ఆరోగ్య పథకం వెంటనే అమల్లోకి తేవాలని కోర్ కమిటీ చైర్మన్ కె లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీన ఆకాశవాణిలో మన్ కీ బాత్ ప్రసంగం ద్వారా దేశ విదేశాల్లోని ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. ఈ కార్యక్రమం కోసం తమ సలహాలు సూచనలను 1800117800 అనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఆ తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి మన్ కీ బాత్ ప్రసంగానికి సంబంధించి తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఎపిసోడ్ కోసం ఈ నెల 24వ తేదీ వరకు సూచనలు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వింబుల్టన్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ ఫైనల్ ప్రస్తుతం యానిక్ సిన్నర్కు అలెగ్జాండర్ జ్వరేవ్కు మధ్య లండన్లో జరుగుతోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 17:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: second line ਦੇ
1: అరే ఇటువంటి వార్త ఇప్పటి వరకు ఎప్పుడు వినలేదు. అరే ఈ వార్తలో ఇంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉందా. అరే ఇటువంటి ట్రెండింగ్ న్యూస్ అసలు వినలేదే. ఇలాంటి ఆశ్చర్యకరమైన న్యూస్ అన్ని వినాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు వివిధ భారతిలో రాత్రి 8 గంటలకు ప్రసారం అయ్యే మస్తీ మసా వినాలి.
2: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
1: ఉదయం లేవగానే బెడ్ కాఫీ అంటూ ఒక కప్పు కాఫీని సేవించే వాళ్ళు మనలో చాలా మంది. మరి కొంతమంది అయితే కాస్త ఫ్రెష్ అప్ అయ్యాక వేడి వేడి హాట్ కాఫీ తాగాలని చాలా మందికి అలవాటు ఉంటుంది. ఫిల్టర్ కాఫీ ఉండొచ్చు, ఇన్స్టెంట్ కాఫీ ఉండొచ్చు, కూల్ కాఫీ ఉండొచ్చు, వగేరా వగేరా కాఫీలు ఇప్పుడు బోల్డ్ వచ్చేసాయి. అవునా, కాఫీకి ఎంత టాలెంట్ ఉందో తెలుసా? ఇద్దరు అపరిచితులు ఒకే టేబుల్ దగ్గర కూర్చోబెట్టి గంటల కొద్దీ మాట్లాడించగలదు మన కాఫీ. ప్రేమ కథలకు స్టార్ట్ ఇచ్చేది కూడా ఒక చిన్న కాఫీనేనండోయ్. అవునా, ఈరోజు లాస్ట్ కాఫీ, ఇంక తాగను అసలు అని కాఫీని స్టాప్ చేసేయాలి వాటి నుంచి అనుకున్నవాడు బోల్డ్ అంతమంది ఉన్నారు. అది కాదు కానీ దాని తర్వాత 3 కప్పులు కూడా తాగేచ్చేస్తారు. ఆ లాస్ట్ కాఫీకి అసలు లాస్ట్ అనేది ఉండదనుకోండి. కాఫీ గురించి ఇంత ఇంట్రో ఎందుకు ఇస్తున్నావు దీపిక అంటారా, చెప్తాను. మీరైతే ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం మస్తీ మసా వింటున్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇందాక కాఫీ గురించి చెప్తున్నాను కదా, మనలో చాలా మందికి డే స్టార్ట్ అయ్యేది మాత్రం ఖచ్చితంగా కాఫీతోనే అని. ఒక్క మాట చెప్పండి, అరకు అనగానే గుర్తొచ్చేదేంటి? ప్రకృతి అందాలు, వర్ర గృహలు, ట్రైబల్ మ్యూజియం, చల్లని వాతావరణం, పచ్చని కొండలు, గిరిజన సంస్కృతి, ఇంకా ప్రపంచ ప్రసిద్ధి చెందిన అరకు కాఫీ. ఎస్, ఇప్పుడు పాయింట్కి వచ్చేసా. కానీ ఇప్పుడు అక్కడ మరో స్పెషల్ అట్రాక్షన్ కదిలిందండో, అదేంటో చెప్పిన మంకీ కాఫీ. కొత్తగా ఉంది కదా, చెప్పేస్తాను. ఈ డీటెయిల్స్ నెక్స్ట్ ఈ పాట విన్నాక.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: అరకు లోయలో ఇప్పుడు మంకీ కాఫీ అని సరికొత్త ఆకర్షణగా మారింది. ఎస్, సాధారణ ఇన్స్టంట్ ఫిల్టర్ కాఫీలకు భిన్నంగా రుచికరంగా ప్రత్యేక తయారీ విధానంలో ఈ కాఫీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ధర మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది, కానీ కాఫీ ప్రియులకు మాత్రం ఇది కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనకాటలేదు. చాలా చాలా ఆసక్తి చూపిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అరకు వచ్చి ఎస్పెషల్లీ ఈ మంకీ కాఫీని ప్రత్యేకంగా కొనుగోలు చేసి తీసుకుంటున్నారట. ఒక కప్పు కాఫీ, ఓ అందమైన వ్యూ, చుట్టూ మబ్బులతో కప్పుకున్న కొండలు, చేతిలో కెమెరా. ఎస్, ఈ మాన్సూన్ సీజన్కి ఇంకా అంతకన్నా స్పెషల్ ఏముంటుంది? నిజంగానే స్ట్రాంగ్ కాఫీ తాగాలనిపిస్తుంది కదా, బట్ ఇది డిన్నర్ టైం. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అరుదైన కాఫీ గురించి రోజు రోజుకి డిమాండ్ చాలా పెరిగిపోతుంది. కామెంట్స్ మాత్రం కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నాయంట. మరి ఇలాంటి ట్రెండింగ్ కోసం, ట్రెండింగ్ న్యూస్ కోసం వింటూనే ఉండాలి మస్తీ మజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో టైం 8:22 దాటి 7 సెకండ్ అయింది. మస్తి మజా వింటున్నారు. సండే యా మండే, రోజ్ కావో అండే అన్నట్టు చాలా మంది రోజువారీ డైట్ లో ఎగ్ ని ఖచ్చితంగా యాడ్ చేసుకుంటారు. ఎందుకంటే ఎన్నో వైటమిన్స్ తో పాటు బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా ఎగ్ లో ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉంది అవునా? మరి ఎగ్ కాస్ట్ మామూలుగా 5 రూపీస్ లేదా 6 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో దానికి ఆల్టర్నేట్గా, అంటే ఎవ్రీడే కాకపోయినా అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే మాత్రం తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అవునా? సాధారణంగా కర్రీ పాయింట్లో కొనే కర్రీ ధర మహామహా అంటే 30 రూపాయలు, లేదు స్పెషల్ కర్రీస్ ఏమైనంటే 60 రూపాయలు, లేదు నిత్యావసరాలు బాగా ధరలు పెరిగిపోయేటప్పటికీ ఈ కర్రీస్ తీసుకోవడం కూడా కొంచెం ఆలోచిస్తూ ఉన్నాం. మరి ఎస్పెషల్గా కొంచెం స్పెషల్ ఐటమ్ అయితే ఇంకా ఆలోచిస్తూ ఉన్నాం అవునా? మరి అదే కర్రీస్ కోసం రెస్టారెంట్కి వెళ్తే దానికి డబుల్ అయిన అమౌంట్ మాత్రం కట్టాల్సి ఉంటుంది. మరి కానీ ఇప్పుడు చెప్పే ఎగ్ కాస్ట్ చెప్పితే బాబోయ్ వైటమిన్స్ ప్రోటీన్స్ కోసం ఆల్టర్నేట్గా వేరే ఏదైనా డైట్ యాడ్ చేసుకుంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది అని అంటారు మీరే. అసలు ఎగ్ కాస్ట్ గురించి ఇంత మాట్లాడుకోవాలా? ఎస్, ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అదేంటో చెప్పేస్తాను. మస్తి మజా వింటున్నారు. ఓల్డియా ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం, నేను ఆర్జే దీపికా.

చేసుకున్న అరుదైన భారీ ఈముగుడ్డు అంటే ఎగ్ని ఉపయోగిస్తున్నారంట ఆ వంటకంలో. ఈ ఒక్క గుడ్డు ధర మాత్రమే 2100 రూపాయలు సుమారుగా ఉందంట. అలాగే ఇందులో వాడే ఇంటిగ్రెంట్స్ అన్నీ నథింగ్ క్వాలిటీ, ఎక్కువ జ్యూసీగా ఉండే ప్రొఫెన్స్ రకం టమాటాలు వాడుతున్నారట. వీటి ఖరీదు మాత్రం 700 రూపాయలు పైచిలుకు మాటే అట. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఇది, దాని మీద పొట్టు తీయడానికి షెఫ్స్ అందరూ ఒక చిన్న సుత్తి లాంటిది ఉపయోగిస్తూ ఉన్నారట. ఆశ్చర్యం కదా. ఇంట్లో సులభంగా చేసుకునే జనరల్ వంటకం ఎగ్ కర్రీ, ఎగ్ ప్లస్ టమాటా కర్రీ అవునా? మరి ఇంత ధర, భారీ ధర చెల్లించడం అవసరమా అంటూ బోల్డ్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వచ్చేస్తున్నాయంట ఈ వీడియోకు. మరి ఇది ఇవాల్టి మస్తీ మజా.

చైనాలో మనం ఇంట్లో సాధారణంగా వండుకునే టమాటా ఎక్కరీ ఏకంగా 7,300 పైగా వసూలు చేస్తుందంటే నెటిజన్లు మాత్రం ఆశ్చర్యపోతున్నారు. జర్మనీ నుంచి దిగుమతి

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 8:30 దాటి 50 సెకండ్లైంది.

ఒక సినిమాలోని ఒక్క పాట నచ్చింది అనుకోండి, మ్యూజిక్ కంపోజిషన్ ఈస్ ఆ పాటకు మాత్రం చాలా బాగుంది అనుకుంటాం. లేదు మరో రెండు ఆ సినిమాలోని పాటలు నచ్చాయనుకోండి, ఆ పాటలోని సాహిత్యం చాలా బాగుంది అని అనుకుంటాం. లేదు మరో సాంగ్లో ఇంకో పాట నచ్చింది అనుకోండి అదే సినిమాలో, అరే ఆ పాటకు హీరో స్టెప్పులు వేశాడు అదుర్సన్ అనుకుంటాం. మరి ఒకే సినిమాలో అన్ని పాటలు నచ్చాయంటే అది ఖచ్చితంగా ఏకచిత్ర గానంలోనే ఉంటాయి. స్టైల్ అంటేనే ఒక బ్రాండ్, డాన్స్ అంటేనే ఒక ఫీస్ట్, యాక్షన్ అంటే ఒక ఫైర్. ఈ మూడు కలిసి గుర్తు చేస్తే అది ఎవరో కాదు మన హీరో అల్లు అర్జున్. ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఈ ఐకాన్ స్టార్. ప్రతి సినిమాలో కొత్త లుక్, కొత్త ఎనర్జీ, కొత్త స్టైల్తో అభిమానులు అలరిస్తూ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లాడు నటుడు. పుష్ప 1, పుష్ప 2 సినిమాలతో అయితే ఊహకందని రేంజ్లో బన్నీ తన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులందరినీ అలరించాడు. అల్లు అర్జున్ కెరియర్లో మాస్కు కొత్త నిర్వచనం చేసిన ఈ సినిమా సరైనోడు. మరి ఈ సినిమాలోని పాటలు ఇవాల్టి ఏకచిత్ర గానంలో వినేద్దాం. సరైనోడు మూవీలో అల్లు అర్జున్ పూర్తిగా మాస్ లుక్లో కనిపించేస్తారు. తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, ఫైట్స్, ఇంకా డాన్స్ గురించి అస్సలు చెప్పాల్సిన పనే లేదు. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో ఈ మూవీలోని అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్. అందానికి నిర్వచనం చెప్పాలంటే దేవకన్యలా కనిపించే ఒక రూపం గుర్తొస్తుంది. ఆ అందాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఖచ్చితంగా ఈ పాట వినాల్సిందే.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

8:38 దాటి 46 సెకండ్లు అయింది స్టూడియో టైంలో. ప్రేమలో పడిన అబ్బాయి తన మనసు దోచుకున్న అమ్మాయిని సరదాగా పొగడాలి అంటే ఎలా ఉంటుందో చూపించే పాటే ఇప్పుడు నేను ప్లే చేసే పాట. యు ఆర్ మై ఎమ్మెల్యే, యు ఆర్ మై ఎమ్మెల్యే, నా మనసుకు నువ్వే లీడర్ అనే ఫీల్తో సాగే ఈ పాటలో రొమాన్స్, ఫన్, ఎనర్జీ అన్ని కలబోసిన పాట వినేద్దాం ఇప్పుడు సరైన సరైనోడు మూవీ నుంచి.

0: 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: ఏకచిత్ర గానంలో సరైనోడు మూవీ నుండి పాటలు వినేస్తున్నాం. సరైనోడు సినిమాలోని పాటల్లో అల్లు అర్జున్ మాస్ స్టైల్, దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే బీట్స్ ప్రేక్షకులను ఉర్రూ తొలగించాయి. థియేటర్లు వెజల్స్ డాన్స్ ఫ్లోర్ పై హంగామా సృష్టించిన ఈ సాంగ్స్ ఇప్పటికీ అభిమానుల ఫేవరెట్ మూవీ. అంటే అభిమానులను ఎంతగా మెచ్చారు ఈ సినిమాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వాల్యూమ్ పెంచేసి మరీ వినాలి ఈ రెండు బ్లాక్ బస్టర్ పాటలు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: Party.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: 8:55 దాటి 50 సెకండ్లు అయింది. వివి క్లాక్ లో
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
2: ఏకచిత్ర గానంలో సరైనోడు మూవీ నుండి పాటలు వినేస్తున్నాం. ఒక్కోసారి ప్రేమని మాటలు చెప్పలేం, అదే ఓ పాటతో అయితే మనసులోని భావాలన్నీ ఒక్కసారిగా చెప్పడం చాలా సులభమవుతుంది. అటువంటి మధురమైన పాటలు కూడా ఈ మూవీలో ఉన్నాయి. తెలుసా తెలుసా అనే సాంగ్ మాత్రం, ఈ సాంగ్ పిక్చరైజేషన్ ఎన్నిసార్లు చూసినా అంత అందంగా ఉంటుంది. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా, ఎస్పెషలీ ఈ పాటను చూసినా లేదు మళ్ళీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఎక్సలెంట్ పిక్చరైజేషన్ ఈ పాటలో ఉంది. ఇప్పుడు ఈ పాట వినేద్దాం మరి.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఏక చిత్రగానంలో సరైనోడు మూవీ నుండి పాటలు వింటున్నాం. మరి వన్ మోర్ బ్లాక్ బస్టర్ సాంగ్ ఉంది ఈ మూవీలో, అదే ఇది.

ఇంతవరకు ఏక చిత్రగానంలో సరైనోడు మూవీ నుండి పాటలు విన్నారు. ఇప్పుడు వినిద్దాం పుష్ప చిత్రం నుండి ఈ పాట.

0: వెల్కమ్. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: చివరిగా వినేద్దాం పుష్ప 2 మూవీ నుండి ఈ డాన్సింగ్ నంబర్.
2: పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇలయంలో సమయం 9:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తా ప్రసారం, తిరిగి 9:30 వివిధ భారతి ప్రసారాలు ముంబై కేంద్రం నుండి, అలాగే 10:00 నాటి మీటి సినీ గీత మాలిక మధ్యమ వింటారు. అంతవరకు ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: अब्दीजिए इजाजत, नमस्कार।
1: आज के फनकार।

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు దాటి 25 సెకండ్లైంది. ఇప్పుడు వినండి, అమర గాయని శ్రీమతి ఎస్ జానకి గారికి నివాళిగా ప్రత్యేక మధురిమ. రచన శ్రీ ఎస్వి రామారావు. వ్యాఖ్యానం డాక్టర్ మల్లెగోడ గంగాప్రసాద్. పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి నేటి సినీ గీత మాలిక మధురిమ.
2: సినీ సంగీత సాగరంపై పగలే వెన్నెలలు కురిపించిన గాయని శ్రీమతి ఎస్ జానకి గారికి నివాళిగా ఈనాటి ప్రత్యేక మధురిమ కార్యక్రమం. ఎస్ జానకి గారు ఒక విలక్షణ గాయని, సంగీత కళా సరస్వతిగా పేరొందారు. 1938 ఏప్రిల్ 23 అప్పటి గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పాలపట్ల గ్రామంలో జన్మించారు ఆమె. తన 10వ ఏటనే రాజమండ్రిలోని గాడిపల్లి పైడిస్వామిగారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. వారి మామగారైనటువంటి డాక్టర్ చంద్రశేఖర్ ప్రోత్సాహంతో 1956 2 తమిళ చిత్రాల్లో పాడారు. ఆ వెంటనే తెలుగులో 1957 ప్రాంతంలో అనుపమ తిలక్ నిర్మించినటువంటి ఎమ్మెల్యే చిత్రంలో పెండియాల నాగేశ్వరరావు గారి సంగీత సారథ్యంలో అద్భుతమైనటువంటి పాట ఘంటసాల గారితో కలిసి పాడారు. అక్కడి నుండి ఆవిడ విజయ ప్రస్థానం మొదలైంది.

సుమారు 15 భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడారు. ఎన్నెన్నో పురస్కారాలు జానకమ్మని వరించాయి. తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి పురస్కారం, తెలుగునాట 6 నంది అవార్డులు, ఇలా ఎన్నో ఎన్నెన్నో. ఎందరో గాయనిమణులున్నారు, కానీ జానకమ్మ తన విలక్షణమైన బాణితో తనదైన ప్రత్యేకతను నిలుపుకున్నారు. ఆవిడ చేసిన సంగీత విన్యాసాలు, పాడినటువంటి విలక్షణ పాటలు కోకొల్లలు. జానకి గారు అంటేనే వెర్సిటైల్ జీనియస్. తన గాత్ర ప్రస్థానంలో 4-5 తరాలకు చెందిన కథా నాయికలకు వాళ్ళ గాత్రధర్మానికి తగ్గట్టుగా తన గొంతును సవరించి మధురమైన స్వరాలతో అందాలను సమకూర్చారు జానకమ్మ గారు. పూజాఫలం చిత్రంలో సాలూరి రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో

నటి షావుకారు జానకి గారికి తగ్గట్టుగా పాడినటువంటి మంచి మనసులు చిత్రంలో ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా ఈ అద్భుతమైన పాటకి కేవీ మహదేవన్ స్వరాలు సమకూర్చారు.

ఆ తరువాత కాలంలో అమలలాంటి యువ నటీమణులకు శివ చిత్రంలో ఇళయరాజ సంగీత సారథ్యంలో పాడిన సరసాలు చాలు శ్రీవారు వేలకాదు లాంటి యూత్ఫుల్ గీతాలు ఎన్నో పాడారు.

ఆమె గాత్రంలో కేవలం రొమాంటిక్ పాటలే కాదు, గుండెను పిండేసే విరహగీతాలు, భక్తిభావనలు కూడా అద్భుతంగా పలుకుతాయి. ఇళయరాజా సంగీతంలో నిరీక్షణ చిత్రానికి వారు పాడిన ఆకాశం ఏనాటిదో గీతం వింటే ఆ విరహంలోని లోతైన భావోద్వేగాలు నేటికీ మన కంట తడిపెట్టిస్తాయి.

ఇక భక్తిభావంతో కూడినటువంటి పాటలను పలికించాలంటే ఈవిడ గొంతులో ఈ పాట వింటే చాలు, ఆ దేవతలే కదిలి వస్తారా అనిపిస్తున్నట్టుంటుంది. వారు పాడిన భక్తి పాటల్లో ముందుగా చెప్పుకోదగ్గది రంగుల రత్నంలో ఘంటసాల గారితో కలిసి పాడినటువంటి పాట. ఈ పాటను క్యారెక్టర్ ఆర్టిస్ట్ త్యాగరాజు కథానాయిక వాణిశ్రీ మీద చిత్రించారు.

మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో కలిసి ఒక యుగల గీతం పాడారు. ఆంధ్ర విష్ణువు కథా చిత్రంలో పెండ్యాల నాగేశ్వరరావు గారి రచన. కథానాయిక జమున గారికి పాడారు. వసంత గాలికి వలపులు రేగగా వరించు కోమలి వయ్యారి.

చిన్న పిల్లల్లాగా ముద్దు ముద్దుగా మాట్లాడటం అంటే ఒక కళ, చాలా కష్టం. అయితే సప్తపది చిత్రంలో గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన అనే పాటలో జానకి గారి గొంతు ఖచ్చితంగా చిన్నపిల్ల పాడినట్టే ఉంటుంది. వేటూరి సుందరరామ్మూర్తి గారు రాసినటువంటి ఈ పాటకి కెవి మహదేవన్ స్వర రచన.

కథానాయికగా శ్రీదేవి తొలిచిత్రం 16 ఏళ్ల వయసు. అందులో శ్రీదేవిపై పిక్చరైజేషన్ చేసిన సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ అంటూ లేలేత గొంతులో పాడితే ఎలా ఉంటుందో అంత అందంగా పాడారు జానకమ్మగారు. చక్రవర్తి స్వరకల్పన చేశారు. ఒరిజినల్ ట్యూన్ తమిళ పిక్చర్దే, అయినా దానిని చక్రవర్తి గారు మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ట్యూన్ చేశారు.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ సత్యం, సింగర్ జానకి గారు, వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పాటలు ఎన్నో ఎన్నెన్నో. కన్నెవయసు చిత్రానికి దాశరథి గారు రాసిన పాట ఏ దివిలో విరిసిన పారిజాతము, ఇది బాలుగారి వర్షన్లో ఉంది, అలాగే జానకి గారి వర్షన్లో కూడా ఉంది. కథానాయిక రోజారమణి మీద చిత్రీకరించారు.

సత్యంగారి స్వరరచనలో మరో పాట. సి నారాయణ రెడ్డి గారి రచన ఇది. బాలమిత్రుల కథ చిత్రంలో గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఈ పాటని అచ్చం పిల్లలే పాడారా అనిపించేలా ఆలపించారు.

రామోజీరావు గారు రూపొందించినటువంటి శ్రీవారి ప్రేమలేఖల్లో జంధ్యాల రమేష్ నాయుడు కాంబినేషన్లో వచ్చినటువంటి పాట మనసా తుల్లిపడకే చాలా లలితంగా ఉంటుంది ఈ పాట.

భేదం ఉండదు, అదే అద్వైతం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన నిష్కామ కర్మ జానకి గారి జీవితంలో అక్షరాలా కనిపిస్తుంది. 60 ఏళ్లపాటు నిర్విరామంగా వారు పాడారు. ఏనాడు తన కీర్తిని తలకెక్కించుకోలేదు, అహంకారాన్ని దరిచేరనీయలేదు. కీర్తిదాహం లేని ఒక పరిణతి చెందిన మనసు తన కల పట్ల తనకు ఉన్న అపారమైన గౌరవం ఆత్మాభిమానానికి అదొక ప్రతీక. ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయటం, ఆ తర్వాత దేనికీ చలించకుండా ఉండటం ఒక స్థితప్రజ్ఞురాలికి మాత్రమే సాధ్యం. తాను పాడటం ఆపేస్తున్నానని ఆమె ప్రకటించినప్పుడు లోకం ఆశ్చర్యపోయింది. ఒక శిఖరాగ్రంలో ఉన్నప్పుడు ఇక చాలు అని తనను తాను ఆపుకోవటం ఒక యోగి లక్షణం. వేలాది పాటలు పాడిన ఆ గొంతు ఇప్పుడు తన అంతరంగపు నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తోంది. మాటల్లో చెప్పలేనిది నిశ్శబ్దం చెబుతుందంటారు. ఎప్పుడైతే ఆ గొంతు విశ్రమించిందో అప్పటినుంచే ఆమె పాటల ప్రతిధ్వని ఈ ప్రపంచంలో మరింత మారుమోగుతోంది. భౌతికంగా వారు లేకున్నా ఆమె సృష్టించిన నాదం శూన్యంలో ఎప్పటికీ పయనిస్తూనే ఉంటుంది. ఒక తరంగం పొడితే అది అనంతం వరకు విస్తరిస్తుంది. జానకి గారు కేవలం గాయని మాత్రమే కాదు, విశ్వపు వీణపై ఒక అద్భుతమైన రాగాన్ని మీటిన అనంత నాదయోగిని.

అక్షరానికి ఆత్మను తొడిగి మనిషిలోని ఆర్తిని దైవత్వం వైపు నడిపించే స్వరవంతెన ఆమె. చిన్నపిల్లల అల్లరి నుంచి భక్తురాలి పారవశ్యం వరకు ఆమె గొంతు సమస్త భావోద్వేగాలకు ఒక నిలువుటద్దం. ఆమె పాడుతున్నప్పుడు పాటకు పాడే గాయనికి మధ్య

0: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు.
1: ఇంతవరకు అమర గాయని శ్రీమతి ఎస్ జానకి గారికి నివాళిగా ప్రత్యేక మధురిమ విన్నారు. రచన శ్రీ ఎస్ వి రామారావు, వ్యాఖ్యానం డాక్టర్ మల్లెగోడ గంగాప్రసాద్, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు దాటి 56 సెకండ్లైంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 5:53 నిమిషాలకు మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.